శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వజ మాసం 23 రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల పదహైదవ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 45 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భయం భయం శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి వ్యాఖ్యానం వింటారు.
2: జీవితం ఎంతో సంతోషంగా గడుస్తున్నా ఏదో భయం మనిషిని వెంటాడుతుంది. రాజుకి భయం, పేదవాడికి భయం, భయం భయంగానే జీవితాలు గడుస్తుంటాయి. భయం ఎలా ఉంటుందో భర్తృహరి వైరాగ్య శతకంలో ఓ గొప్ప పద్యాన్ని చెప్పాడు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాభయం, శాస్త్రే వాద భయం, గుణే కళభయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమే భావయం. సంతాన సుఖం, భోజన సుఖం, దారాపుత్రాదుల వల్ల సుఖం, శయ్యా సుఖం, సంగీత సాహిత్యాల వల్ల సుఖం, ఇలా అనేక రకాలైన సుఖదాయకమైనటువంటి సాధనాలు విశేషాలతో నిండి ఉన్న ఈ జీవితం దుఃఖ భూయిష్టం ఎలా అవుతుంది? వేదాంతుల నిరంతర నిరాశావాదం కాకపోతే అని అప్పుడప్పుడు అనుమానం కలక్క మానదు. సుఖదుఖాలు రెండూ అనుభవించిన జ్ఞానులు అనేదేమిటంటే, లౌకిక సుఖాల వల్ల నీకు కలిగేది సుఖం కాదు, సుఖభ్రాంతి మాత్రమే అంటారు. దానితో మూడు సమస్యలు కలుగుతాయని కూడా చెబుతారు. ఒకటి, అది శాశ్వతం కాదు, కనుక ఉన్న సుఖం ఎప్పుడు జారిపోతుందోనన్న భయం, ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇక రెండవది సుఖానుభవం. పూర్తయిన తరువాత మామూలు జీవితమే బరువుగా, భారంగా, దుర్భరంగా అనిపిస్తుంది. మూడవది, సుఖం ఎంత అనుభవించినా ఇక చాలు అనే సంతృప్తి కలగటం అసంభవం. నిజమైన సుఖం వైరాగ్యంలోనే ఉంటుందని వైరాగ్య శతకంలో భర్తృహరి ఈ శ్లోకాన్ని చెప్పారు. లోతుగా పరిశీలిద్దాం. భోగే రోగ భయం అనుభవిద్దాం. తిందామంటే అతి అయిపోయి రోగం వస్తుందేమోనని భయం, తీపి తినాలంటే భయం షుగర్ వ్యాధి వస్తుందేమోనని, ఉప్పు కారం తినాలంటే భయం బీపీ వస్తుందేమోనని, నెయ్యి వేసుకుందామంటే భయం కొవ్వు పెరిగి గుండె జబ్బులు వస్తాయేమోనని, కడుపు నిండా తిందామంటే భయం గ్యాస్ ట్రబుల్ వస్తుందేమోనని. ఇలా రోగ భయం మనిషి తాను ఇష్టమైన వాటిని తిననివ్వకుండా భయానికి గురి చేస్తుంది. కులే చ్యుతి భయం, కులీనుణ్ణి అంటే నేను రాజుని అని సంతోషించేవాడికి ఆ కుల గౌరవం ఏనాడు ఏ క్షణంలో కోల్పోతామో, రాజ్యాధికారం పోయి రాజుని బొంటుగా మారాల్సి వస్తుందేమోనని భయం. విత్తే నృపాలాత్ భయం, బాగా డబ్బు సంపాదించామనుకోండి ప్రభువుల నుంచి భయం. పన్నులు అపరాధ రుసుంతో తన సంపదను ఎక్కడ కొల్లగొడతారోనన్నటువంటిది భయం. మానే దైన్య భయం, అభిమానవంతుడికి ఎవరి దగ్గరో చేయి చాచి యాచించాల్సిన అవసరం ఎప్పుడైనా వస్తుందేమోనన్నటువంటిది భయం. ధర్మాన్ని నమ్ముకున్నవాడు, సత్యాన్ని పలికేవాడు ఉన్న దాంట్లోనే సర్దుకుంటాడు. కాలం కలిసిరాక ఎవరి దగ్గరైనా చేయి చాచాల్సి వస్తుందేమోనని భయపడుతూ ఉంటాడు. బలే రిపు భయం, బలవంతుడికి తన బలం కన్నా బలవంతుడైన శత్రువు ఎప్పుడొచ్చి ఓడిస్తాడోనని భయం. రూపే జరా భయం, సౌందర్యవంతులకు కూడా భయమేనట. సౌందర్యవంతులకి ముసలితనం వచ్చి అందం ఎప్పుడు చెడిపోతుందోనని భయం భయంగా ఉంటాడట. శాస్త్రే వాద భయం, విద్వాంసుడికి కూడా భయంగానే ఉంటుందట. అదేమిటండి విద్వాంసుడికి భయం ఏమిటి అనంటే,

0: విద్వాంసుడికి తనకన్నా గొప్ప విద్వాంసుడితో వాదంలో ఓడిపోయి పరాభవం చెందాల్సి వస్తుందేమోనని భయపడుతూ ఉంటాడట. గుణే కలభయం, గుణవంతులకు భయం ఉంటుందట. జనరల్గా దుర్మార్గులకే భయం ఉంటుంది, కానీ గుణవంతులకి దుర్మార్గుల నుండి భయం. ఎక్కడ తనపై నిందారోపణలు చేస్తారేమోనని కాయే కృతాంతాత్ భయం. ఈ శరీరానికి యముడి నుంచి మృత్యు భయం అట. పుట్టినటువంటి ప్రతివాడికి కూడా నిరంతరం ఉండేటటువంటిది చావు. కాబట్టి ఆ మృత్యు భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుందట. సర్వం వస్తు భయాన్వితం భువి, ఈ భూమిలో అన్ని వస్తువులు భయంతో కలిసి ఉండేవే. నృణాం వైరాగ్యం ఏవ అభయం, కనుక మనుషులకు అభయం వైరాగ్యం ఒక్కటే అంటాడు భర్తృహరి.
1: మీరింతవరకు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి వ్యాఖ్యానం విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. రైతుకు సందేశం ఈ కార్యక్రమంలో మిరప పంట సాగు వివరాలు వింటారు.

0: రైతుకు సందేశం మీ శ్రేయసే మా ధ్యేయం.
1: ఇవాళ కార్యక్రమంలో మిరప సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మిరప సాగు చేయటానికి నేలల విషయానికి వచ్చినట్లయితే, వర్షాధారపు పంటలకు నల్ల నేలలు, నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. అయితే మిరప సాగు చేయటానికి నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే, మిరపకు మెత్తటి దుక్కి కావాలి. 3-4 సార్లు దుక్కి దున్ని 2 సార్లు గుంటకు తోలాలి. మరి విత్తన మోతాదు విషయానికి వస్తే, నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు ఒక ఎకరానికి సరిపడు నారన్నమాట. విత్తనము ఎదబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాల్సి వస్తుంది. తరువాత విత్తన శుద్ధి. కిలో మిరప విత్తనానికి మొదటగా రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రాముల ఇమిడాక్రోఫిడ్ ను, చివరగా ఇతర తెగుళ్ల నివారణకు గాను 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకో జబ్బు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తరువాత నారుమడి యాజమాన్యం. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడులు చేసి మధ్యలో 30 సెంటీమీటర్లు కాలువలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాములు ఫ్రిఫనిల్ గుళికలను వాడినచో రసం పీల్చు పురుగులను, అంటే నల్లి తప్ప, నివారించవచ్చు. సెంటుకు 1 కిలో వేపపిండి వేయాలి. 1% కార్బోమిశ్రమం లేదా 3 గ్రాములు కాఫర్ ఆక్సిక్లోరైడ్ ను లీటరు నీటిలో కలిపిన నీళ్లతో నారుమడిని 9వ రోజు 13వ రోజు తడపాలి. 6 వారాల వయస్సు గల మొక్కలు నాటుకోవాలి. ఈ యొక్క మిరపకు సంబంధించి రకాల విషయానికి వచ్చినట్లయితే, G3, G4 అంటే భాగ్యలక్ష్మి, G5 ఆంధ్రజ్యోతి, CA 960 అంటే సింధూరు, LCA 200 అంటే కిరణ్, CA 1068 అపర్ణ, LCA 235 భాస్కర్, LCA 206 ప్రకాష్,

0: ఎల్సీఏ 305 అంటే లామ్ 305, ఎల్సీఏ 334 అంటే లామ్ 334, ఎల్సీఏ 353, ఇంకా కొన్ని రకాలు చూసినట్లయితే ఎల్సీఏ 625, ఎల్సీఏ 424, ఎల్సీఏ 436 ఈ రకాలను చెప్పుకోవచ్చు. మరి ముందుగా చెప్పుకున్నట్లుగా G3 ఈ రకం విషయం చూసినట్లయితే పొడవు కాయలు వర్షాధారపు పైరుకు అనుకూలం, దిగుబడి వర్షాధారంగా 6 నుంచి 7 క్వింటాళ్లు ఎకరాకు, నీటి వసతి కింద 15 క్వింటాళ్లు హెక్టారుకు. తర్వాత G4 అంటే ఇది భాగ్యలక్ష్మి రకము, కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి, పచ్చికాయకు ఎండుకాయకు అనుకూలం, వైరస్ను తట్టుకుంటుంది. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 40 నుంచి 45 క్వింటాళ్లు హెక్టారుకు. G5 దీని మనము ఆంధ్రజ్యోతి రకం అంటాము, కాయలు పొట్టిగా లావుగా ఉంటాయి. ఈ రకము నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో నీటి వసతి కింద సాగుకి అనుకూలం, దిగుబడి వచ్చేసి 40 నుంచి 50 క్వింటాళ్లు వస్తాయి హెక్టారుకు. తర్వాత CA 960 సింధూరు రకము, కాయలు పొడవుగా లావుగా ఉంటాయి, పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలం, నీటి వసతి క్రింద వేయదగిన రకం ఇది, త్వరగా కాపుకు వస్తుంది, కారం తక్కువగా ఉంటుంది, వేసవి పైరుకు అనుకూలమైన రకం, దిగుబడి 50 నుంచి 55 క్వింటాళ్లు వస్తుంది హెక్టారుకు. తర్వాత LCA 200 అంటే కిరణ్ రకం ఇది, పొడవైన కాయలు తెలంగాణ ప్రాంతంలో నీటి ఆధారపు పైరుకు అనుకూలం, దిగుబడి వచ్చేసి 40 నుంచి 45 క్వింటాళ్లు ఒక హెక్టారుకు. తర్వాత రకం CA 1068 ఇది అపర్ణ అంటారు, లావైన పొడవైన కాయలు తూర్పుగోదావరి శ్రీకాకుళం జిల్లాలో నీటి వసతి క్రింద పచ్చిమిర్చి ఎండుమిర్చికి అనుకూలం, దిగుబడి 35 నుంచి 40 క్వింటాళ్లు హెక్టారుకు. ఎల్సీఏ 235 ఇది భాస్కర్ అంటారు ఈ రకము, కాయలు పొడవు తక్కువ కారం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగాను మరియు నీటి వసతి క్రింద సాగుకు అనుకూలం, వైరస్ను బాగా తట్టుకుంటుంది, అన్ని జిల్లాలకు అనుకూలం, దిగుబడి 50 నుంచి 60 క్వింటాళ్లు హెక్టారుకు. తర్వాత ఎల్సీఏ 206 ప్రకాశ రకం, పొడవైన కాయలు గల రకం, పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలం, వర్షాధారం కింద నీటి వసతి క్రింద సాగుకు అనుకూలమైన జాతీయ రకం, దిగుబడి 45 నుంచి 50 క్వింటాళ్లు ఒక హెక్టారుకు. ఎల్సీఏ 305 దీన్నే లామ్ 305 అంటాము, పొడవైన లావైన కాయలు కలిగిన రకం, పచ్చిమిర్చికి ఎండుమిర్చికి నీటి ఆధారపు పైరుకు అనుకూలం, దిగుబడి 50 నుంచి 60 క్వింటాళ్లు హెక్టారుకు. ఎల్సీఏ 334 దీన్ని లామ్ 334 అంటాము, ఈ రకము 2006 సంవత్సరంలో లామ్ 334 పేరిట విడుదల చేయబడినది, మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి, వైరస్ను తట్టుకుంటుంది, కాయలు 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవుతో మంచి ఎరుపు రంగు కలిగి ఉంటాయి, వర్షాధారము మరియు నీటి వసతిన అన్ని జిల్లాల్లో సాగుకు అనుకూలం, ఎగుమతికి అనుకూలమైన రకము, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుని సుస్థిర దిగుబడులనివ్వగల రకము, జాతీయ స్థాయిలో ప్రశాంత్ అనే పేరుతో విడుదల చేయబడినది, దిగుబడి విషయానికొస్తే ఒక హెక్టారుకు 60 నుంచి 65 క్వింటాళ్లు వస్తుంది.
1: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: నేషనల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది సరస్ మేళా వల్ల డ్వాక్రా సంఘాలకు వస్తుంది. ఒక మహిళ తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, గ్రామీణ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఉత్పత్తిని సరస్ లో గాని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
3: ఎలక్షన్ ఆఫీసర్ 16-10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18-10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ ని 19-10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28-10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29-10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30-10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూటీ మేయర్ తర్వాత డిప్యూటీ చైర్పర్సన్ ది జరగాలి.
0: ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత

0: ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సభల ద్వారా నీరు విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీదేవి పూజలందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పొక్రాన్-2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్సు అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుండి. ఏడు గంటల 15 నిమిషాలకు ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికనలో గ్లోబల్ హ్యాండ్ వాష్ గురించిన కొన్ని విశేషాలు, అనంతరం దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు రచనాశ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్పవృక్ష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ నుంచి రిలే. మనసు పలికే వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గర్భధారణ మరియు శిశుమరణాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం మహిళా సంరక్షణ చట్టం అవగాహన గురించి శ్రీమతి ఏ ఉషశ్రీ గారితో పరిచయం. 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 4:50 పాటల పరవాళ్లు సినిమా పాటలు వింటారు. అనంతరం వేటపాలెం సారత్వక నికేతనం ఆవిర్భావం గురించి కొన్ని విశేషాలు, చివరిగా రామకృష్ణ జయంతిని గురించిన విశేషాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి ఈనాటి అంశం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కావున కొన్ని విశేషాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి. 6:30 ప్రసార విశేషాలు. 6:35 స్వరమై పలికే భక్తి డివోషనల్ ఫిలిం సాంగ్స్ వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి. కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సేవలు, గుంటూరు ల్యామ్ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం, పరిచయకర్త నాన్న మధు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ నుండి రిలవుతుంది కార్యక్రమం. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వభూపాల వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 8:30 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి. 9:30 అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెడలిస్ట్ వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ భక్తుల కాశీ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 10:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఆహారం ఆరోగ్యం ఈ శీర్షికలో ఈరోజు తెలుసుకుందాం.

0: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మరి ఈ ప్రస్తుత కాలంలో అంటే ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపటం వల్ల మన కంటి చూపు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్య చిన్నపిల్లల్లో మరింతగా ఎక్కువగా మనం గమనించవచ్చు. ప్రతి 10 మంది పిల్లల్లో ఈ కంటి చూపు లోపాలు 8 మంది పిల్లల్లో కనిపిస్తున్నాయంటే మనం ఆలోచించవలసిందే. చాలామంది చిన్న వయస్సులోనే కళ్ళు బలహీనపడుతున్నాయి. పెద్దలతో పాటు యువత, చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కళ్ళద్దాలు ధరించటం మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది కంటి చూపు బలహీనపడితే కళ్ళద్దాలు వాడితే సరిపోతుందనుకుంటారు, కానీ అది అసత్యం. కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవాలంటే పోషకాహారం చాలా కీలకమైంది. అది మన శరీరం లోపల నుంచే వెళ్ళాలి కాబట్టి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ కంటి ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈనాటి ఆహారం ఆరోగ్యం శీర్షికనలో మొదటిది ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో పాలకూర, తోటకూర మరియు బచ్చలకూర వంటి వాటిలో లుటిన్ మరియు జియోక్రితిన్ అనే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకుకూరలు కంటి పొరలను రక్షించటంలో మనకు దోహదం చేస్తుంది. రెండవది క్యారెట్ మరియు చిలగడ దుంప. వీటిలో బియా కెరోటిన్ అంటే విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది క్యారెట్ చిలకడ దుంపలో. ఇవి కన్ను కార్నియా ఆరోగ్యానికి చాలా మంచిది. మూడవది చేపలు. ఈ చేపలలో సాల్మాన్ ట్యూనా వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి. నాలుగవది గుడ్లు. గుడ్లలో లుటిన్, జియాక్రితిన్ మరియు జంక్ లభిస్తాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఐదవది పండ్లు. ఏ సీజన్లైనా మనకు నారింజ, బత్తాయి, నిమ్మ మరియు ఉసిరికాయ ఎక్కువగా దొరుకుతాయి. ఈ అన్ని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిలోని రక్తనాళాలను బలపరుస్తుంది. చివరిగా డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలు. బాదం, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ ఇ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి నుంచి వచ్చే నీరుని, మంటను నివారించడంలో ఉపయోగపడతాయి. అలాగే కంటి చూపుకు మెరుగుపడటానికి కొన్ని వ్యాయామాలు మరియు అలవాట్లు కూడా ఉన్నాయండి, తెలుసుకుందాం. త్రిబుల్ 20 రూల్ అంటే ఫోన్ లేదా కంప్యూటర్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకండ్ల పాటు చూడాలి. రెండవది కన్నురెప్పలు ఆర్పుకోవటం. అంటే మనం టీవీ ముందు కూర్చున్నా, కంప్యూటర్ ముందు కూర్చున్నా, స్క్రీన్ ముందు కూర్చున్నా కన్నురెప్పలు ఆర్పుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు రాత్రి 7 నుండి 9 గంటలకు మంచి నిద్ర ఉండేలా చూసుకోవటం కంటికి చాలా ముఖ్యం. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగండి. మీ కంటి చూపు మెరుగుపరుచుకోవటానికి మరియు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇవి తప్పనిసరి. మీరు ఇంతవరకు ఆహారం ఆరోగ్యం శీర్షికను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం, సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,48 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో

0: భారత్పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్టపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్టపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేలోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: హమారే జో లక్ష్య హై ఉత్పాదన్ బడానా, ఉత్పాదన్ కి లాగత్ ఘటానా, ఉత్పాదన్ కి ఠీక్ దామ్ దేనా, నుక్సాన్ హో జాయే తో భర్పాయి కర్నా, కృషి కా విభిదీకరణ, వాల్యూ ఎడిషన్ ఔర్ ప్రాకృతిక్ ఖేతీ, ఇస్ ధర్తీ కో, ఇస్ మాటీ కో ఆనే వాలి పీఢ్యో కే లియే భీ సురక్షిత్ రఖనా హై. హమ్ ఇత్నే స్వార్థీ నహీ హో సక్తే కి అనియంత్రిత్ కెమికల్ ఫర్టిలైజర్, కీటనాశకో కా ఉపయోగ్ కర్కే మాటీ కే స్వాస్థ్య ఖరాబ్ కర్ దే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,09 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ

0: శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్లపాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్ లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

0: ఈనాటి ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికనలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే గురించిన కొన్ని విశేషాలు, అనంతరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
4: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
3: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
4: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
3: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स. సమాధానం దీది.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే గురించిన కొన్ని విశేషాలు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అంటే ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం. సబ్బుతో చేతులు కడుక్కోవటం అనేది 99% వ్యాధులను నివారించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి ఒక సులువైన అతి తక్కువ ఖర్చుతో కూడిన మార్గమని ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం 15 అక్టోబర్ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రచారాన్ని 2008 మొదటిసారిగా ప్రారంభించింది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 12 కోట్ల మందికి పైగా చిన్నపిల్లలు సబ్బుతో చేతులు కడుక్కొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారట. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో ఈ చేతుల పరిశుభ్రత ఎంతగానో దోహదపడుతుంది. అందుకే దీన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది మన ప్రభుత్వం. ప్రచారంలో బీఏ హ్యాండ్ వాషింగ్ హీరో అంటే చేతులు కడుక్కునే హీరో అవ్వండి అనే థీమ్లో ప్రజల్లో చైతన్యపరుస్తుంది. చేతుల శుభ్రత మన ఆరోగ్యానికి భద్రత కూడా కదండి. అలానే చేతులు ఎప్పుడు ఎలా కడుక్కోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారం వండటానికి ముందు, అలాగే ఆహారం తినే ముందు, ఆహారం తిన్న తరువాత, అలాగే మనం వాష్రూమ్ ఉపయోగించిన అనంతరం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మనం నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుంటాం.

పెట్టాం కాబట్టి చేతులు శుభ్రంగా అప్పుడు కూడా కడుక్కోవాలి. పెంపుడు జంతువులను తాకినప్పుడు, అలాగే వాటి వ్యర్థాలను తాకినప్పుడు, మన ఇంట్లోని పెంపుడు జంతువులు, కుక్కను కానీ పిల్లిని కానీ ఏవైనా పెంపుడు జంతువులు ఉంటాయి కదండి, వాటిని తాకినప్పుడు ఖచ్చితంగా మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే చేతులను పారే నీటిలో కానీ, ఎక్కువగా ప్రవహించే కొళాయి నీటిలో ముందు కూడా చేతులు వెనుక భాగం నుంచి వేళ్ల మధ్య గోర్ల క్రింది భాగం దాకా ప్రెస్ చేస్తూ చేతులను కడుక్కోవాలి. కనీసం 20 సెకండ్ల పాటు చేతులను బాగా మసాజ్ చేస్తూ రుద్దాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలే మన ఆరోగ్యం ఎంతో ప్రమాదకరమైన జబ్బుల నుండి కాపాడుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఇది అక్షర సత్యం. ఎందుకంటే మనం ఏ వస్తువునైనా ముట్టుకుంటే వెంటనే చేతులు కడుక్కోవాలో తెలుసుకుందాం. దీనికి ఒక ఉదాహరణ, ముఖ్యంగా మనం కరెన్సీ నోట్లు, డబ్బులు, కరెన్సీ నోట్లు అనేక మంది చేతులు మారిపోతూ మన దాకా వస్తున్నాయి. వాటిల్లో సూక్ష్మక్రిములు, వైరస్లు కలిగి ఉంటాయి. నోట్లను తాకిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ఆరోగ్యం రక్షించుకోవటంలో చాలా అవసరం, ముఖ్యమైనది కూడా. అలాగే మనం హోటల్స్కి వెళ్తూ ఉంటాం, హోటల్స్కి వెళ్ళినప్పుడు మెనూ కార్డు ఉంటుంది. ఆ మెనూ కార్డు కూడా అనేక మంది చేతులు మారుతూ ఉంటుంది. ఒక రెస్టారెంట్లోకి వెళ్తే ఒక మెనూ కార్డు పైన 185,000 రకాల బ్యాక్టీరియా ఉంటుందని ఇటీవల ఒక పరిశోధన తెలియజేసింది. అలాగే హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం, అక్కడ ఎగ్జిట్ డోర్సు, డోర్ హ్యాండిల్సు, ఎక్స్రే రూమ్సు, ఎక్స్రే మిషన్లు, అలాగే బయోమెట్రిక్ ప్యాడ్స్ వంటి వస్తువులను తాకామంటే వెంటనే చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అందుకే మన ప్రభుత్వం చేతుల శుభ్రత మీ ఆరోగ్య భద్రత అనే థీమ్ ద్వారా అందరికీ చేతుల పరిశుభ్రతను అవగాహన పెంచడం కోసమే మన ఈ 15 అక్టోబర్ని చేతుల పరిశుభ్రత దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ నినాదాన్ని ప్రజల్లో అవగాహన పెంచడానికే మన ప్రభుత్వం చేపట్టింది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అందుకే చేతుల శుభ్రత మీ ఆరోగ్యానికి భద్రత. మీరు ఇంతవరకు గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దేవి శవనవరాత్రుల సందర్భంగా 5వ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.

0: నమస్కారం స్వామి.
1: నమస్కారం అమ్మా.
0: ఈ దేవీ శరణ నవరాత్రుల్లో భాగంగా లలిత త్రిపురసుందరి దేవి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. లలిత త్రిపురసుందరి దేవి అంటే ఎవరు
1: అమ్మా? లలితా త్రిపురసుందరి కావచ్చు, భువనేశ్వరి కావచ్చు, చండీ కావచ్చు, అనేక రకాలుగా ఉంటుంది. లలితా త్రిపురసుందరి అమ్మవారి గురించి అడిగారు కాబట్టి ఈ రోజు మనం లలితా త్రిపురసుందరి యొక్క భాండాసుర సంహారం, అమ్మవారి యొక్క విశేషాలు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. లలితా త్రిపుర సుందరి అనే పేరు అర్థం అమ్మవారికి నామంలో ఒక గొప్ప ఆధ్యాత్మికంగా దాగి ఉంది. లలిత అంటే సౌమ్యత, సౌందర్యము, లాలిత్యము, కరుణ కలిగినటువంటి దివ్య మాత అని అర్థం. త్రిపుర అంటే మూడు పురాలు లేదా మూడు లోకాలు సంబంధం కలిగినటువంటివి. దాంతోపాటు అర్థం ఆధ్యాత్మిక వ్యాఖ్యానంలో జగత్ స్వప్న సుషుమ్న అనే మూడు చైతన్య స్థితులకు అతీతమైనటువంటి పరాశక్తి గల వ్యక్తి అని అర్థం. అందుకే సుందరి అంటే అపారమైన దివ్య సౌందర్యం కలిగిన దేవి అని అర్థం. అందువల్లనే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సౌందర్యానికి, జ్ఞానానికి, కరుణకు, సృష్టి స్థితి లయకారులకైనటువంటి శక్తికి ప్రతిగా ఆరాధిస్తారమ్మా. ఆమె రాజరాజేశ్వరి గాని, కామేశ్వరి గాని, శ్రీమాత గాని, మహాత్రిపుర సుందరి అనేటువంటి పవిత్ర నామాలు కూడా ఆమెకి ఉన్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు అని పిలుచుకుంటాం.
0: లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క నేపథ్యము ఎలాగా జరిగిందంటారు
1: అమ్మా? లలితా త్రిపుర సుందరి యొక్క చరిత్ర అనేక రకాలుగా ఉంటుంది.

0: ముఖ్యంగా పురాణ గాథల్లో ఏ విధంగా చెప్పారంటే, లలితాద్రి పురసుందరమ్మవారి యొక్క ఆవిర్భావ గాథ బ్రహ్మాండ పురాణంలోని లలితోప్యాఖ్యానం ప్రసిద్ధి చెందిందమ్మ. పురాణ గాథల ప్రకారం ఒక సందర్భంలో పరమశివుడు తన మూడవ నేత్రంలోని అగ్నితో మన్మధుని భస్మం చేశాడు. ఆ భస్మ నుంచి భాండాసురుడు అనే రాక్షసుడు అసురుడు ఉద్భవించాడని కథనం వివరిస్తుంది. ఆ భాండాసురుడు తపస్సు చేసి గొప్ప శక్తులను సంపాదించాడమ్మ. ఆ శక్తులపై గర్వంతో దేవతలందరినీ కూడా బాధిస్తూ ఉంటాడు. ధర్మానికి ఆటంకం కలిగిస్తూ లోకాలంతా కూడా అశాంతి పరుస్తూ ఉంటాడనమాట. ఆ అసురుడి దుష్టత్వానికి అరికట్టడం కోసం దేవతలందు కూడా పరాశక్తిని ప్రార్థిస్తారు. ఆ జగన్మాత అనుగ్రహం కోసం మహాయాగాన్ని నిర్వహించి ఆమెను స్తుతిస్తారనమాట. అప్పుడు ఆ యాగంలో చితగ్నికుండం నుంచి అపారమైన దివ్యశక్తి తేజస్సుతో లలితా త్రిపుర సుందరి ఆవిర్భావం జరుగుతుంది. మీరు వినే ఉంటారు, దగ్గరలో మనకు త్రిపురాంతకము అనేటువంటి ఊరు ఉంది, అక్కడ చితగ్నికుండం అనే ఒక గుండం లాగా ఉంటుంది, దాంట్లో నుంచి ఉద్భవిస్తుంది. లలితా సహస్రనామంలో చితగ్నికుండల సంభూత అని ఉంటుంది. చితగ్నికుండల నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు లలితా త్రిపుర సుందరి. అయితే ఆ అమ్మవారు దివ్య సౌందర్యమైనటువంటి అపారమైన శక్తితో కూడి ఉన్న సమస్త లోకాలను కాపాడే జగన్మాతగా దర్శనమిస్తుంది అమ్మ. ఆమె ఆవిర్భావం ధర్మానికి విజయానికి దుష్టశక్తులపై దైవశక్తి ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఆ బాండాసురుడితో యుద్ధం చేస్తుందన్నమాట. ఆ అమ్మవారి ఆవిర్భావం తర్వాత బాండాసురుడి దురాఘాతాలకు అంతం చేయడానికి మహాయుద్ధం జరిగినట్లుగా పురాణ గాథలు వినిపిస్తున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దివ్య చైతన్యంతో యుద్ధానికి బయలుదేరి ఆమెతో పాటు అనేక శక్తి స్వరూపాలు, ఆమె ఒక్కతే కాదమ్మా, మిగతా శక్తి స్వరూపాలు అంటే మిగతా దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి సైన్యాలుగా నిలిచి అమ్మవారి సైన్యంతో మంత్రిని దేవి, దండనాథ దేవి వంటి దేవీ దేవతల స్వరూపాలు ప్రత్యేకమైన స్థానం ఉంది అమ్మవారికి. ఆ అమ్మవారి సైన్యాన్ని సహకరించి అసుర సైన్యంతో యుద్ధం చేసినట్లు కథనం చెప్తుంది. చివరికి అమ్మవారు భాండాసురుని సంహరించి దేవతల లోకాన్ని అన్నిటి కూడా శాంతపరిచిందని కథనంలో చెప్పడం జరిగింది. భాండాసురుడు దేవతలందరూ కూడా దేవులను దేవతలను ఇబ్బంది పడుతున్నారు కనుక అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఆ లలితా త్రిపుర సుందరి అవతారంలో చితగ్నికుండల నుంచి పుట్టి ఆ భాండాసురుని సైన్యంతో సంహరిస్తుందమ్మ. ఇది ఆమె యొక్క పురాణ నేపథ్యం.
1: లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపము, వస్త్రధారణ మరియు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారమ్మా. లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సాధారణమైనటువంటి దివ్యశక్తి సౌందర్యంతో కూడినటువంటి శక్తి అమ్మ. ఎరుపు లేదా అరుణ వస్త్రాలతో, బంగారు వస్త్రాల ఆభరణాలతో కూడి ఉంటుంది. నాలుగు చేతులతో చిత్రీకరించారు అమ్మవారిని. అంటే చిత్రీకరించడం అంటే ఉండడం, మనం పటాలలో అటు చిత్రీకరిస్తాం. అమ్మవారి యొక్క రూపం పురాణంలో చెప్పబడింది అనమాట. ఆమె రూపంలో ప్రతి అంశానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నది. వస్త్రం రంగు ఎరుపు, అరుణం గులాబీ. అరుణం అంటే ఇక్కడ సూర్యుడు ఉదయించేటువంటి రంగు ఉంటుంది కదమ్మా, ఎరుపు అని అనుకుంటాం. కానీ ఎరుపు కాషాయం మిక్స్ అయి ఇంకో రంగు ఉంటుందమ్మా, అదే అరుణం అని ఉంటారు. గులాబీ రంగులతో అమ్మవారిని అలంకరించేటువంటి సాంప్రదాయం ఉంది. ఎక్కువగా ఎరుపు రంగు శక్తి చైతన్యానికి మంగళానికి ప్రతీక. కిరీటం సమస్త లోకాలపై అమ్మవారిని అధికరణ చూపిస్తుంది. ఆభరణాలు దివ్య తేజస్సు, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. పద్మాసనంలో కూర్చుంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగినటువంటి దాంట్లో అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీచక్రం, శ్రీ విద్య. ఇప్పుడు శ్రీ విద్య ఉపాసన చేసే వారందరూ కూడా మీరు ఎక్కడైనా లలితా సహస్రనామ పుస్తకం పైన అమ్మవారి రూపం ఉంటుంది, లలితా త్రిపుర సుందరి అని ఉంటుంది. ఆమె రూపమే అది. పక్కన శివుడు, అమ్మవార్లు, చతుష్షష్ఠి యోగిని, దేవతలు అందరూ కూడా సమస్తమైనటువంటిది అడుగుచుంటారు. మనదీప వర్ణన అనేటువంటిది ఉంటుందమ్మా, విన్నారు కదా. దానిలో వర్ణించబడిన విధంగానే అమ్మవారు ఉంటుందమ్మా, ఆ విధంగా ఉంటుంది. శ్రీచక్రంలో శ్రీ విద్య సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి యంత్రం కదా శ్రీ విద్య యంత్రం. అమ్మవారి ఆరాధన విశేష అర్చన జరుగుతుంది కదా. ఆ అమ్మవారికి ఏ విధంగా అయితే అర్చన జరుగుతుందో, ఏ మంత్రాలతో అయితే ఉంటుందో, మనదీప వర్ణనలో ఏ విధంగా అయితే వర్ణించబడిందో, వర్ణించే విధానము వర్ణన మొత్తం కూడా ఆ యొక్క లలితా త్రిపుర సుందరి అమ్మవారి గురించి అమ్మా.

0: లలితాద్రి ప్రసన్నదేవి నాలుగు చేతులతో ముఖ్యమైన ఆయుధాలుగా ఉంటాయి. పాశము, అంకుశము, చెరుకు, విల్లు, ఐదు పుష్ప బాణాలుంటాయి. ఆ పుష్ప బాణాలంటే పాశమంటే తాడు ఉచ్చుతో కూడినటువంటిది. తాడు అంటాం కదా మనం, ఉచ్చుతో కూడి అది బంధాలకు, మమకారానికి, అనుబంధాలకి, మనిషి యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవడం కోసం, వివేకంతో ఉండడం కోసం ఉండడం. అంకుశం అంటే ఏనుగును నియంత్రించే ఒకటి సాధనం. మనసు ఇంద్రియ నిగ్రహశక్తితో అదుపులో ఉంటుంది కదా, అలాంటి సన్మార్గం నడిపించే ప్రతీక అనమాట. చెరుకు విల్లు, అమ్మవారి చేతిలో చెరుకు ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అది మనసుకు ప్రతీక భావించి మనసు తీపి కోరికల వైపు ఆకర్షితమంటుంది. ఏదైనా మనకు అది చెడని తెలుసు కానీ ఆకర్షితం అవుతుంటమాట. అది ఒక తెలియనటువంటి శక్తి. ఇప్పుడు సహజంగా వ్యసనాలు అంటాం చూసారా, ఆ వ్యసనాలకు బానిసైనటువంటి వాటిని తీసేటువంటి లక్షణాలు ఆ చెరుకు విల్లుకు ఉన్నటువంటి ఆయుధం అనమాట. ఐదు పుష్ప బాణాలు ఉంటాయి అమ్మవారి చేతిలో, ఐదు పుష్ప బాణాలు. వాటి వ్యాఖ్యానంలో ఐదు ఇంద్రియ నిగ్రహశక్తితో ఉంటుందన్నమాట. ఈ పుష్పాలు ఐదు ఇంద్రియ నిగ్రహశక్తితో సమానమాట. ఇంద్రియ నిగ్రహశక్తిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇంద్రియ నిగ్రహశక్తి అనేటువంటిది ఐదు రూపాల్లో ఉంటుంది. ఆ ఐదు రూపాల్లో ఐదు పూలల్లో బాణంగా గుచ్చబడి ఉంటుంది అమ్మవారి దగ్గర చెప్పడం జరిగింది. అది ఒక ఆయుధం అనమాట. అమ్మవారికి వచ్చేసి నైవేద్యం అనేటువంటిది ఇప్పుడు తొమ్మిది రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారికి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈ అమ్మవారికి వర్తిస్తాయి. నైవేద్యాలు, ప్రతి ప్రసాదం కూడా అమ్మవారి నైవేద్యం కిందనే వస్తుందమ్మా. ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఈ అమ్మవారికి ఈ నైవేద్యం అనేటువంటిది ఏమి లేదు. ఈ లలితాద్రి ప్రసుందరి అమ్మవారికి మొత్తం కూడా నైవేద్యాలు ఏది పెట్టినా అమ్మవారికి నైవేద్యం ప్రసాదంగా తీసుకుంటాం. ఎక్కువగా అమ్మవారు అంటే గుర్తొచ్చేది ఏంటంటే పులిహోర, దద్దోజనం లేదా పానకం, ఈ మూడు కూడా పెట్టుకోవచ్చు.
1: శ్రీ లలితాద్రి ప్రసుందరి దేవి అమ్మవారిని ఆరాధించడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమున్నాయంటారు?
0: మనకు ఈ లలితాద్రి ప్రసుందరి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఉపయోగాలు ఏమిటి అని అడిగారు. ఇక్కడ ఒక సంశయం ఏర్పడిందమ్మా. ఇక్కడ సహజంగా ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారు సమస్తం ఇచ్చేటువంటి అమ్మవారు. నీకు ఇది కావాలని ఎన్నిసార్లు అడిగినా నీకు అదే ఇస్తుంది తప్ప ఒక కోరిక అనేటువంటిది ప్రత్యేకంగా అది ఇస్తుంది ఇది ఇస్తుంది అని చెప్పి ఏం లేదమ్మా. అమ్మవారు నాకు ఇది కావాలి తల్లి, తల్లి కొడుకు బ్రతిల్లాడుకుంటే తల్లి ఏదైనా ఇస్తుంది.
1: అవును,
0: అట్లాగనే అమ్మవారు నాకు ఇది కావాలంటే ఇది ఇస్తుంది, ఇది ఇవ్వదు అనేటువంటిది ఎక్కడ లేదు.
1: కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం ధ్యానించాలి,
0: ఆరాధించడమే. నాకు ఇది కావాలంటే ఇస్తుంది అంతే, ఇంకా సృష్టి మొత్తం ఆమెదే కదా, ఏం కావాలన్నా ఆమె ఇవ్వాల్సింది. తల్లి ఏం కావాలన్నా ఇవ్వాల్సింది అంతే, పిల్లలకి ఇస్తుంది. కానీ పిల్లలు తల్లిని ఏ విధంగా అయితే అడుగుతారో ఆ అడిగే విధానంలో ఉంటుంది. అట్లనే అమ్మవారిని మనం అడిగే విధానంలో అడిగితే ఆమె మనకి ఇస్తుంది, మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది. నువ్వు తప్పుగా అడిగావు అనుకో, ఇస్తుంది, తప్పుగానే ఇస్తుంది, కానీ నీ జన్మరాహిత్యంలో అది తీసేస్తుంది అనమాట. నీ జన్మరాహిత్యంలో నువ్వు నీకు కావాల్సిన ఫలితాన్ని ఉంటాయి కదా, అవి తీసేసి చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. నువ్వు నాకు ఫలాని వాడమ్మా, శత్రువు అమ్మా, వాడిని ఇబ్బంది పెట్టంటే ఇబ్బంది పెడుతుంది, వాడిని ఇబ్బంది పెట్టకుండా ఏమి ఉండదు. కానీ నిన్ను వాడు ఇంకొకటి ఇబ్బంది పెట్టేవాడు వస్తాడు కదా, అప్పుడు నువ్వు కాపాడమంటే కాపాడలేదు, కష్టం. ఇది నువ్వు కోరేవా, అధర్మమే కదా. నీకు వచ్చినప్పుడు కూడా అధర్మమే వస్తుంది, ధర్మమైన మార్గంలో వెళ్ళాలి.
1: శరన్నవరాత్రిలో భాగంగా నాలుగవ రోజు శ్రీ లలితాద్రి ప్రసుందరి అమ్మవారి గురించి మాకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు.

మీరింతవరకు దేవి శివ నవరాత్రుల సందర్భంగా 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం విన్నారు.

0: పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు విన్న పాట సీతాకోకచిలుక చిత్రం కోసం వాణిజ్యరామ్ పాడింది. సంగీతం ఇళయరాజా, వేటూరి సుందరామూర్తి గీతం అది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం హిట్ మీ ద హిట్. సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట ఆపద్ బంధుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడింది. సంగీతం కెవి మహదేవన్, సిరివెన్నెల గీతం ఇది.

0: మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

మీరు విన్న పాట చంద్రబోస్ గారి రచనలో ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో సందీప్ భూమిక్ గంగా ఎంఎం కీరవాణి పాడింది ఈ చిత్రం నా ఆటోగ్రాఫ్.

కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడింది. సంగీతం మిక్కీ జేయర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్లో ఇప్పుడు వినబోతున్న చివరి పాట బిర్లా చిత్రం కోసం హేమచంద్ర మాలవిక పాడింది, సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగి శాస్త్రి.

0: Pandals, while crowds are expected to grow further over the coming days. Police and civic authorities have stepped up security, traffic management and crowd control arrangements to ensure safe and smooth celebrations. Sandipan Dashgupta, Akashvani News, Kolkata.
1: India Meteorological Department IMD has issued an orange color warning for heavy to very heavy rainfall over Haryana, Chandigarh, Punjab, Delhi, Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. Weather agency has forecast heavy rainfall in coastal Andhra Pradesh and south interior Karnataka today. According to IMD, East Rajasthan, Haryana, Chandigarh, Delhi, Punjab, Uttarakhand and West Uttar Pradesh will experience thunderstorms accompanied with hailstorm today. In men's cricket, West Indies defeated India by 24 runs in the fourth T20 International in Hyderabad last night, chasing a target of 248 runs set by the West Indies. India scored 223 for 9 in 19.3 overs. Sanju Samson was the top scorer with 56 runs. Tilak Varma scored 43 runs. Arshdeep Singh retired hurt with 5 runs. For West Indies, Kimo Paul scalped 5 wickets. Earlier put into bat, West Indies posted 247 runs for the loss of 3 wickets in the stipulated 20 overs. The 5-match series is now levelled at 2-2. The last match of the series will be played on the 17th of this month at the M. Chinnaswamy Stadium, Bengaluru. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Abhishek. The Asian Age, quoting Prime Minister Modi, says, India's cultural heritage, a bridge to world. The paper adds, Prime Minister cites global reach of cinema, cuisine, yoga. Rail insurance mandatory from October 27, says Supreme Court, reports the Pioneer. Rajnath Singh calls for open, inclusive, Indo-Pacific, deeper defence ties with ASEAN, writes the Statesman. Civic body, MCD, plans to reserve 250 parks for women with female guards across Delhi, states the Hindustan Times. And finally, in some football news, in the UEFA Champions League, Arsenal-Barcelona cruise, Atletico stumps United, reports the Hindu. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch 5 major development projects worth around 3,350 crore rupees in Ladakh today. Union Cabinet approves productivity-linked bonus of 78 days for over 11 lakh railway employees. Government forms committee to examine issues raised by sugarcane farmers and recommend appropriate measures. IMD forecasts heavy rain in Haryana, Punjab, Delhi, Kerala, Tamil Nadu and Puducherry today. And in men's cricket, West Indies beat India by 24 runs in the fourth T20 match to level series 2-2. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in. and news on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani prakatinchina karyakramam ventane vintaru.
4: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖలు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్ ఆదేశాలు వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన 2 వేరువేరు లేఖల్లో కోరారు. రాష్ట రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఖరీఫ్ 2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతిలో నెలకు 2,000 రూపాయల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

0: లో ఎక్కడా అశ్రద్ద నిర్లక్ష్యం లేకుండా వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ గా ఉండాలని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను మాదక ద్రవ్యాల రహిత రాష్టంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ఫలితాలపై గిరిజన ప్రాంతాల్లో చైతన్యం కల్పించేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలతో యువతలో అవగాహన పెంచాలని, మాదక ద్రవ్యాలపై ప్రజలు నిర్భయంగా మాట్లాడేలా బ్రేక్ ద సైలెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. నిబంధనల సరళీకరణ, అనుసరణ భారాల తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో రెండవ దశ నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణల సడలింపుపై నిర్వహించిన సమీక్షలో వారు ఈ సూచనలు చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పురోగతి, అనుమతులు, చట్ట సవరణలు, జారీ చేయాల్సిన ఉత్తర్వులపై సమీక్షించారు. ప్రైవేట్ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఆటస్థలాలు, ప్రయోగశాలలకు సంబంధించిన నిబంధనలను సరళీకరించే ప్రతిపాదనలను పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్బంగా భానుప్రకాష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచాలని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు వివరించారు. కరవుకు నదుల అనుసంధానం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మరోవైపు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మరింత తాగునీరు విడుదల చేయాలని విజయ్ కోరారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాల లభ్యత తగ్గి నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెన్నై తాగునీటి అవసరాల విషయంలో రాష్ట ప్రభుత్వం సానుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. మీరింతవరకు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: యోంతః ప్రవిశ్య మమ వాజమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజ సామ అథర్వ వేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా

శ్రవణం చేసి, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. 7 రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపజేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతా వృక్షం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలు నీనేడి వేల్పుమాను పాల వెళ్లి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు, కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే, అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంతటి ఎత్తుతో ఉన్నాడు. పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుని ముందుకు దూసుకువచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడి యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించాను నేనని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదేవిధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంతే ఒక బడబాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని ఆ అగ్నిని జ్ఞానాగ్నిని సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని 2 చేతులతో పట్టుకుని లీలగా
చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా.

0: ఇక్కడ ఇక్కడ బకాసురుడు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ, ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తునిస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో తిరుమలలో అదిగో నైరుతి మూలలో ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరినీ కూడా తన కుడి ఎడమన పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆభరణాలతో అంతకుమించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు నేత్రములు అందించినందుకు ఇదిగరా భాగ్యమని తెలుస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మాహ ఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి అదేవిధంగా తిలకించిన వారికి ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం బంగుం లంఘయితే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాఢవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మనయందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం కానీ హనుమంత వాహనం కానీ శేషవాహనం కానీ ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరువనగా వృక్షము. ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా. మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి, ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో. హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట. రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట. వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడటువంటి శాఖములతో

ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో, ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్న పుష్పం, దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్ర ఫలం, దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు, మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు. అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనస్సు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి, వాళ్ళ యొక్క శ్రాంతని, వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యద్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువైనా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే, దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము ఎందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్యకల్పతరువు. ఆయన నిత్యకల్పతరమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ఛాయాయాం పారిజాతస్య. ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి, నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేషశైల కటకాశ్రిత శేషసాయిన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే. సంకల్ప కల్పతరు ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో, సంకల్పలతో, సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో, వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట ఐదు రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిత్యేవ పంచవృక్షాసురద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము, ఈ అన్ని ఐదు కల్పవృక్షాలని కలుపుకుని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ, దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు, అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలి.

0: సంతాన కల్ప వృక్షంగా సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థ ప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అతి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలైకిపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి కోరనటువంటి మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రీశమశేషంచ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం యోగమండపం పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్పరాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణపుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పమథాష్టమం, ఏవమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ధ్రువం నుంచి కూడా పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అష్టవిధమైనటువంటి గుణపుష్పాలను గనక స్వామివారి యొక్క చరణారవిందములయందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంతేకాదు స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయబార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మవృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనై ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షమంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ

సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షముని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా

కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటంబడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని కానీ వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు, దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా? వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం, మన కోసం, మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో, అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవులు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని, మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది? పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం నేచ్చంతి మానవా, ఫలం పాపస్య నేచ్చంతి, పాపం కుర్వంతి యత్నతః. పుణ్య ఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనసు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే, అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు, రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడై అవతరిస్తాడు. ఆ తత్వాలన్నీ మనకి ఈ కల్పవృక్ష వాహనంలో, ఒక్కొక్క వాహన సేవలో, ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధగలు తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచును దిల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పాడో, మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తాన్ని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు. కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, దంతయూథపు చందమ్మలు. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో, అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్, కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్యపి రమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే, నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే, మీ భవ పయోరాశిం ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో, అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అని తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు, బహుజన్మార్జితై పుణ్యైర్లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది, కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహ పురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పయనమవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు, ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయం అద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుగు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి
గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠీ స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ

0: చేసేటువంటి వేద పారాయణదారులు మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా ఆబాలగోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు కానీ అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు కానీ ఆ మన్మథ మన్వంతుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తాము మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని చెట్లను రక్షించమనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్రగుణాధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరాళంతో మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

మీరు ఇంతవరకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్పవృక్ష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. తిరుపతి కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. చిత్రమంజరి సినీ గీతాలు వింటారు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మీరు విన్న పాట అంజీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడింది. సంగీతం మణి శర్మ, సాహిత్యం భువన చంద్ర. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఆమె చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. భువనచంద్ర గీతం, విద్యాసాగర్ సంగీతం ఇది.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు చిత్రమంజరి సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జ్యోతిర్మయ గారి సాహిత్యంలో, కెవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది చిత్రం రాధా కళ్యాణం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మీరు విన్న పాట ప్రేమ ప్రేమ కథ చిత్రం కోసం రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడింది, సంగీతం సందీప్ చౌత, సాహిత్యం శ్రీవెనల్ సీతారామ శాస్త్రి. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పెళ్లి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం శ్రీవెన్నెల.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మహిళా భారతి. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గర్భధారణ మరియు శిశు మరణాలపై అవగాహన దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు, అనంతరం మహిళా సంరక్షణ చట్టం అవగాహన గురించి న్యాయవాది శ్రీమతి ఏ ఉషశ్రీ గారితో పరిచయం వింటారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం గర్భధారణ మరియు శిశు మరణాల అవగాహన దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు. గర్భధారణ విచ్ఛిన్నం అనంతరం తల్లి బిడ్డను కోల్పోవటం వల్ల కలిగే బాధ నుండి, అంటే ఆ ఒత్తిడి నుండి బయటపడి మరలా శిశు మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి

0: సంవత్సరం అక్టోబర్ 15ను గర్భధారణ మరియు శిశుమరణాల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గర్భస్రావం, మృతు శిశు మరణాలను నియంత్రించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరం గర్భధారణ శిశుమరణ అవగాహన దినోత్సవాన్ని మొదటిసారిగా అమెరికా మాజీ అధ్యక్షులు రొనాల్డ్ రీగన్ 1988 సంవత్సరంలో అక్టోబర్ నెలను గర్భధారణ మరియు శిశుమరణాల అవగాహన మాసంగా ప్రకటించారు. 2017 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల మరణాలు 4.1 మిలియన్లు సంభవించాయని ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఈ అంచనా ప్రతి సంవత్సరం పెరుగుతూ 2.6 మిలియన్ల శిశు మరణాలు సంభవించి, అలాగే 17 నుండి 22% గర్భాలు గర్భస్రావానికి దారితీస్తున్నాయని, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో గర్భస్రావం మరియు శిశు మరణాల అవగాహన కల్పిస్తూ సెలవు దినంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని కొవ్వొత్తులు వెలిగించి శిశు మరణాల గురించి అవగాహన కల్పిస్తూ గర్భధారణ అనంతరం తీసుకోవాల్సిన ఆహారం గురించి తల్లికి తెలియజేస్తూ గర్భ విచ్ఛిన్నం, శిశుమరణాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆరోగ్య సలహాలు పాటించాలి, గర్భ విచ్ఛిన్నం నుండి ఎలా బయటపడాలో వివిధ రకాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రపంచ గర్భధారణ మరియు శిశుమరణాల స్మరణ దినోత్సవం 2026 అక్టోబర్ 15న పాటించబడుతుంది. ఇది అకాల మరణం చెందిన శిశువులను స్మరించుకోవటానికి మరియు వారి జ్ఞాపకాలను మోస్తున్న కుటుంబాలకు అండగా నిలబడటానికి ఉద్దేశించిన రోజుగా ప్రకటించారు. ఇది కళంకాన్ని తగ్గించడానికి, గౌరవప్రదమైన వైద్య మానసిక ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడానికి కూడా ఒక గొప్ప అవకాశం. గర్భస్రావం, మృతు శిశు జననం, ఎక్టోఫిక్ గర్భం మరియు శిశు మరణం ద్వారా కోల్పోయిన శిశువులను స్మరించుకోవటానికి మరియు దుఃఖంలో ఉన్న వారి కుటుంబాలకు అండగా నిలబడటానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచ గర్భధారణ మరియు శిశు మరణ అవగాహన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మీరు ఇంతవరకు గర్భధారణ మరియు శిశు మరణాల అవగాహన దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: భారతదేశంలో మహిళల రక్షణకు సంబంధించి ఏ చట్టాలు అమల్లో ఉన్నాయి, ఏ చట్టం దేని గురించి వివరిస్తుంది, మహిళా సాధికారత అంటే ఏమిటి, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఏ ఉషశ్రీ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో ఈ అంశాల గురించి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అమ్మా.
1: ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
2: అందరికీ అమ్మా, మీకు కూడా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
1: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో అంటే రైల్వేస్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇటువంటి అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు. అయినా కూడా ప్రస్తుతం మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అనేక విధాలుగా వారి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళల సమస్యల కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా కొంతమందికి ఈ చట్టాలపైన అవగాహన లేదు. మహిళల కోసం ప్రభుత్వం ఏ చట్టాలు ప్రవేశపెట్టింది, వాటి వివరాలు తెలియజేయండి మేడం.
2: మహిళలు ఎన్నో రంగాల్లో ముందున్నప్పటికీ మీరు అన్నట్టుగానే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మహిళలు డిఫెన్స్ అకాడమీ గాని, నావీలో గాని, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో గాని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో గాని, ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు చాలా ముందున్నారు. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారమ్మా. మీరు అడిగినట్టుగా మహిళలకు చాలా రకాలైన చట్టాలు ఉన్నాయి. బాల్య వివాహాలు చేయకూడదని చెప్పి ఒక చట్టం వచ్చింది పిల్లల గురించి. తర్వాత పెద్దవాళ్ల గురించి కూడా, భర్త ఎవరైనా వివాహం చేసుకున్న వెంటనే వాళ్ళని పోషించకుండా, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూడకుండా వాళ్ళని వదిలేసినట్లయితే అటువంటి మహిళలు పోయి తల్లిదండ్రుల మీద ఆధారపడి, వాళ్ళ యొక్క దయాదక్షిణల మీద ఆధారపడి బతకకుండా కూడా మహిళలకు ఈ మెయింటెనెన్స్ యాక్ట్ అని వచ్చిందమ్మా. భరణం గురించి కోర్టులో వేసుకోవచ్చు. అంతకుముందు అయితే 125 CRPC కింద వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ

0: 25 సిఆర్పిసి అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది మారిపోయి భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే చట్టం వచ్చిందమ్మా. సెక్షన్ 144 కింద మహిళలు ఈ మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అంటే భరణం కోసం అమ్మ. ఎవరైతే భర్త నుంచి నిరాధారణ పొంది, భర్త అయితే ఎవరైతే భర్త ఆదరణ లేకుండా పిల్లలకు పోషణ లేకుండా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి మహిళలు ఈ కోర్టు ద్వారా సెక్షన్ 144 కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద ఇది వేసుకోవచ్చు అమ్మ. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద, బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం కింద సెక్షన్ కింద వేసుకు భరణం అడగవచ్చు అమ్మ. వాళ్లకి పిల్లలకి అందరికీ భరణం వస్తుంది. ఒకవేళ కోర్టు ఆర్డర్ చేసినప్పటికీ కూడా ఆ భరణాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా తెలియకపోయినా 147 కింద ఎన్హాన్స్మెంట్ వేసుకోవచ్చు, దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్మెంట్ అంటే పెంచుకోవడము, ఎన్ఫోర్స్మెంట్ అంటే వసూలు చేసుకోవడం అమ్మ. ఆ సెక్షన్ ఆఫ్ లా కింద కూడా వేసుకుని భర్త బాధ్యత భార్యను పిల్లలను పోషించాల్సిన బాధ్యత భర్తకు ఉంది. ఎవరైతే నిర్లక్ష్యంగా నిరాధారంగా భార్యను పిల్లలను వదిలేస్తారో అటువంటి వారు ఈ సెక్షన్ ఆఫ్ లా కింద కేసులు వేసుకుని కోర్టు ద్వారా భరణం పొందేదానికి అవకాశం ఉందమ్మ. అంతేకాకుండా మహిళలకు భరణం కేసే కాదు, తల్లిదండ్రులు కూడా అమ్మ. ఈవెన్ ఎవరైతే ముసలి తల్లిదండ్రులు ఉంటారో అటువంటి తల్లి కూడా ఒక మహిళలే. ఇప్పుడేమంటే పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, తల్లిదండ్రులను చూడట్లేదు. అటువంటి తల్లి కూడా ఒక మహిళే కాబట్టి ఆమె కూడా ఇటువంటి నిరాధారణ ప్రకారం బిడ్డల నుండి వాళ్ళ నుండి చాకకుండా వాళ్ళ నుంచి నిరాధారణ పొందినట్లయితే అటువంటి మహిళలు కూడా ఈ చట్టం కింద కేసు వేసుకుని కోర్టు ద్వారా భరణం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది, 2007 లో వచ్చింది. ఈ యాక్ట్ కింద కూడా వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వచ్చి తిరగకుండా ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో, 60 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా కోర్టుకు వచ్చి వాయిదాలకు తిరగలేకుండా ఇబ్బంది పడడం ఎందుకనేసి 2005 లో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం మన యొక్క ఆర్డీఓ ఆఫీసులో గాని సబ్ కలెక్టర్ గారి ద్వారా గాని ఒక అర్జీ రూపంలో, ఒక అప్లికేషన్ అంటే ఒక అర్జీ రూపంలో పెట్టుకుని ఎవరైతే పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఆమెను చాకట్లేదో, ఆమెకి ఏం అవసరమో అన్ని వివరాలను క్లియర్ గా రాసుకొని వాళ్లకు ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు కూడా ఫుల్ ఫ్లడ్జ్డ్ ఎంక్వైరీ చేసి ఆమెకు భరణాన్ని పిల్లల నుండి ఏర్పాటు చేసే అవకాశం ఉందమ్మా.
1: మేడం, మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా మంది కూడా యాసిడ్ దాడికి గురవడం కానీ, లేదంటే మగవాళ్లు ఆడవాళ్ల పట్ల చులకనగా చూడడం కానీ, వరకట్నం కానీ, ఇటువంటి చాలా విషయాలలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి అంశాల గురించి వివరిస్తారా?
0: వరకట్న నిరోధక చట్టం అని 1961 వచ్చింది, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అని వచ్చిందమ్మా. ఈ చట్టం వచ్చినప్పుడు వరకట్నం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమే. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా శిక్షార్హులు అవుతారు. ఎవరైతే దీని కింద కూడా మనం ఇప్పుడు డౌరీ హరాస్మెంట్ కేసెస్ అని పెడుతుంటారు, ప్రీవియస్ సిఆర్పిసి ప్రకారం అయితే 498A అనేవాళ్ళము ఐపీసీ. ఇప్పుడు ఐపీసీ అనేది మారింది, బిఎన్ఎస్ కింద మారింది, అంటే భారతీయ నాగరిక సంహిత అని వచ్చింది. దీని ప్రకారం కూడా మనము 85-86 సెక్షన్ కింద కూడా ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా అధిక కట్నం కోసం హింసించడము, కట్నం తీసుకోవడం కూడా 304 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా శిక్షార్హులు అవుతారు. దాని కింద కేసు పెట్టొచ్చు. ఎవరైతే ఈ డిమాండ్ చేసినారో, భర్త గాని భర్త తరపు బంధువులు గాని, వాళ్ళందరూ కూడా ఈ చట్టం కింద శిక్షార్హులు అవుతారు. వాళ్ళకి మినిమం 3 సంవత్సరాల పనిష్మెంట్ మరియు ఫైన్ పడే అవకాశం ఉందమ్మా. అంతేకాకుండా దీని యొక్క తీవ్రతను కూడా తగ్గించడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా లేడీస్ కూడా ఇబ్బంది గురి చేయడం కోసం కూడా పెడుతున్నారని యొక్క సుప్రీంకోర్టు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం యొక్క దాని యొక్క తీవ్రతను తగ్గించారు. మినిమం 3 టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ 498 కేసును తీసుకోవాలని చెప్పి, 498 కాదు ఇప్పుడు 86-87 కింద కేసు తీసుకోవాలని చెప్పి నిర్ణయించినారు. ఆ కేసు రిజిస్టర్ చేసే ముందు వాళ్ళ ముగ్గురికి, తల్లిదండ్రులకు మరి అబ్బాయికి అమ్మాయి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. అట్లా ఒక మహిళకు 100% న్యాయం చేయడానికి చట్టం ముందు ఉంది. ఏదైనా కూడా అతను అక్కడ కూడా నిరాకరించి నాకు ఇస్తేనే తీసుకెళ్తాను, నాకు డబ్బులే కావాలని అది ఇది అని అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టయితే కేసు కడతారు. ఆ కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత అతనికి 3 సంవత్సరాల శిక్ష, ఫైన్ పడే అవకాశం ఉందమ్మా. అంతేకాకుండా మీరు యాసిడ్ దాడుల గురించి కూడా మీరు క్వశ్చన్ చేశారు. యాసిడ్ దాడి జరిగిన వెంటనే ఈ అమ్మాయికి అయ్యే మెడికల్ ఖర్చులు గాని ఆ వేసిన వ్యక్తిని కూడా ఎటువంటి విచారణ లేకుండా ఇప్పుడు లైవ్ లో పట్టుకున్నట్లయితే అతనికి శిక్ష పడే అవకాశం ఉంది.

0: అంతేకాకుండా దానికి అయ్యే ఖర్చులను కూడా వాడే భరించాలి. ఎవరైతే చేస్తున్నారో ఇటువంటి వాడికి 10 ఇయర్స్ మినిమం పనిష్మెంట్, అంతేకాకుండా అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క జీవితం అనేది పూర్తిగా నాశనం అవుతుంది. యాసిడ్ అనేది ఫేస్ మీద మొహం మీద పడితే మొహం అంతా ఇదైతుంది. కాబట్టి ఈ సెక్షన్ ఆఫ్ లాను తీవ్రంగా పరిగణించింది ప్రభుత్వం. దీని యొక్క చట్టం కూడా చాలా తీవ్రంగా చేసి దీని యొక్క పరిణామాన్ని మార్చి దానికి అయ్యే ఖర్చులు అతన్ని ద్వారానే వసూలు చేయడము, లేకపోతే అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడి ఫైన్ పడే అవకాశం ఉంది. దీన్ని ఎక్కువ కాలం పొడిగించకుండా తొందరగా దీన్ని పరిష్కారం చేసి ఆ అమ్మాయి ఎవిడెన్స్ చెప్పేటప్పుడు కూడా అందరిలోకి రాకలేకపోయినా ఆ అమ్మాయికి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టి అమ్మాయి ఎవిడెన్స్ రికార్డ్ చేసే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే కొందరు అందరిలో చెప్పలేరు, ఆ కాలినప్పుడు ఆ విధంగా బాధతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పిన దాన్ని ఎటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మి అతనికి శిక్ష విధించే అవకాశం ఉందమ్మా.
1: మేడం, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయవలసి వస్తుంది. వాటి మీద ఏమన్నా చట్టాలు గాని ఇటువంటి అంశాల గురించి ఏమన్నా చెప్తారా?
0: తప్పకుండా అమ్మా. ఈ మధ్య మనము 2024 వరకు కూడా ఎక్కువ బాల్య వివాహాల మీదనే ఎక్కువగా మనము క్యాంపెయిన్స్ చేశాము. నేను లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా లీగల్ సర్వీస్ మెంబర్ ని ఎక్కువ ఈ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేసి విలేజెస్ లో, తర్వాత వచ్చేసి స్కూల్స్ లలో, గవర్నమెంట్ కాలేజీలలో ఎవరైతే ఈ ఇంటర్ 10th 8th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా అవగాహన కల్పించాము. చైల్డ్ మ్యారేజెస్ అని పూర్తిగా ప్రొహిబిట్ చేశాము. ఏదైనా ఇట్లా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న ఇంటిమేషన్ వచ్చినా కూడా మాకు ఈ మహిళా మండల లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ వాళ్ళకు కూడా ఒక ఉత్తరం రాసినా గానీ, లేదా ఒక ఫోన్ కాల్ చేసినా కూడా వీళ్ళే డైరెక్ట్ గా వెళ్లి అటువంటి మ్యారేజెస్ ను చాలా ఆపారు. ఈ మధ్య ఎర్రగొండపాలెంలో కూడా చాలా లైవ్ మ్యారేజెస్ ను కూడా ఆపారు. మహిళ ఈ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ మీద చాలా అవగాహన కల్పించాము. మాక్సిమం మన చుట్టుపక్కల ఏరియాలో ఇటువంటివి జరగడం లేదు. ఏదైనా మన దృష్టికి వస్తే వాటిని వెంటనే ఆపే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ చైల్డ్ మ్యారేజెస్ 18 ఇయర్స్ దాటిన అమ్మాయికి, 21 అబో దాటిన అబ్బాయికి మాత్రమే పెళ్లి చేయాలి. 18 లోపల పిల్లలకు పెళ్లి జరిగినా, 21 సంవత్సరం అబ్బాయికి పెళ్లి జరిగినా ఆ అమ్మాయికి ఒక హిందూ వివాహ స్త్రీకి ఎటువంటి యొక్క క్షేమాలు, ఎటువంటి సాధికారత గాని, ఎటువంటి లాభాలు గాని ఉన్నాయి అవన్నీ అమ్మాయికి రావు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజే వైడ్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే 18 ఏళ్ళు నిండిన అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టయితే అది చట్ట వివాహ ప్రకారం జరిగిన వివాహం కాదు. కాబట్టి ఆ వివాహాన్ని చట్ట ప్రకారం జరిగినట్టుగా పరిగణించబడదు. ఒకవేళ అతను ఏదైనా చనిపోయినా, తర్వాత అతను ఏదైనా ఇంకొక విధంగా అమ్మాయిని బాధలకు గురి చేసినా, తర్వాత అంతేకాకుండా అమ్మాయిని నిరాధారణకు గురి చేసినా కూడా అమ్మాయి కోర్టుకు వచ్చి ఎటువంటి హక్కును కూడా ఎన్ఫోర్స్ చేసి అడిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క మ్యారేజ్ టైంలో అమ్మాయి మైనర్ అవుతుంది. మైనర్ మ్యారేజెస్ ఇస్ వాయిడ్ మ్యారేజ్ కాబట్టి ఆ అమ్మాయికి చట్ట ప్రకారం చెందాల్సినటువంటి ఎటువంటి న్యాయ సహాయం కూడా అమ్మాయికి చెందే అవకాశం ఉండదు. కాబట్టి ఈ మహిళలు మైనర్ మ్యారేజెస్ జరగకుండా చాలా మటుకు అవగాహన కల్పిస్తున్నాము. ఎవరైతే ఈ మైనర్ మ్యారేజెస్ ను ఎంకరేజ్ చేస్తారో, ఆ మైనర్ మ్యారేజెస్ అప్పుడు ఎవరైతే ఉంటారో ఆ పెళ్లి చేసిన తల్లిదండ్రులకు 2 ఇయర్స్ ఏవో పనిష్మెంట్ ఫైన్ ఉంటది, తర్వాత ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకు కూడా ఉంటది, ఈవెన్ ఆ పెళ్లి జరిపించిన పూజారి కూడా శిక్ష అర్హుడవుతాడు. కాబట్టి మీ మహిళలు ఎవరైతే పిల్లలు ఉన్నారో మా బాల్య వివాహాలు అనేది చేయడం చట్టవిరుద్ధము. ఎవరైనా చేసినట్టయితే వాళ్ళకి చట్ట ప్రకారం మినిమం 2 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకు కూడా, ఆ పెళ్లిని చూసి వచ్చిన వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు మన చుట్టుపక్కల ఏరియాలో వీటి మీద పూర్తి అవగాహన కల్పించాము. మన చుట్టుపక్కల ఏరియాలో ఇటువంటివి ఏం లేవు. ఒకవేళ ఇటువంటి మైనర్ మ్యారేజెస్ ఏమైనా జరిగినట్లయితే కూడా వాళ్ళు చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారు.
1: చాలా మంది గృహహింసను ఎదుర్కొంటున్నారు. అసలు గృహహింస అంటే ఏమిటి, గృహహింస చట్టం అంటే ఏమిటో వివరిస్తారా?
0: తప్పకుండా అమ్మా. గృహహింస చట్టం అనేది 2005 లో వచ్చింది. ఈ యాక్ట్ కింద ఎవరైతే గృహ హింస అంటే గృహంలో ఉన్న వాళ్ళు, అంటే ఒక ఆడపిల్ల గాని ఒక ఆడ మనిషి గాని ఎవరి వల్ల అయితే బాధలు ఎదుర్కొంటుంది, అంటే ఒక అన్న వల్ల గాని తమ్ముడు వల్ల గాని, మాక్సిమం ఎక్కడైనా అత్తగారింటి వల్ల వస్తేనే సమస్యలు అంటాము. ఇప్పుడు మన పుట్టింట్లో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అమ్మాయిని చదువుకోనివ్వకుండా, కాలేజీకి పోనివ్వకుండా ఇబ్బంది పెట్టేటప్పుడు కూడా అటువంటి తల్లిదండ్రుల మీద, అటువంటి అన్నదమ్ముల మీద కూడా ఈమె ఈ గృహహింస నిరోధక చట్టం కింద కేసు వేసుకోవచ్చు. ఎక్కువగా అత్తగారింటికి వెళ్ళి

తర్వాత అక్కడ కూడా వాళ్ళు అధిక కట్నం కోసం గాని ఇబ్బంది పెట్టడం గాని ఆ అమ్మాయికి మినిమం ఇవ్వాల్సినవి కూడా అంటే తిండి బట్ట గుడ్డలు లాంటివి కూడా అమ్మాయికి ఏర్పాటు చేయకుండా, నువ్వు మళ్ళీ మీ తల్లిదండ్రుల నుంచి ఏం తెచ్చినావని అమ్మాయిని మానసికంగా హింసించడం గాని, లేదా ఆ ఇంట్లో ఉండనివ్వకుండా వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం గాని, లేదా ఆ అమ్మాయి చదువుకోవడానికి ఏదైనా అభ్యంతరం పెట్టడం గాని, అంతేకాకుండా అమ్మాయి జాబ్ చేసుకోవడానికి కూడా అభ్యంతరం పెట్టడం గాని, ఇట్లాంటి ఏదైనా కూడా ఆ అమ్మాయి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా వాళ్ళు గృహంలో ఇంట్లో పెట్టేసి ఆమెను హింసిస్తున్నట్లయితే అటువంటి వాళ్ల కోసమే ఈ గృహింస నిరోధక చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం కింద దాదాపు 22 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్, అసలు గృహింస అంటే ఏమిటంటే ఎక్కువగా అత్తగారింట్లో ఉన్నదానికే కాకుండా పుట్టింట్లో వాళ్ల మీద కూడా ఇటువంటి కేసు పెట్టొచ్చు. ఎవరైనా అమ్మాయిని చదువుకోవడానికి అభ్యంతర పెట్టినప్పుడు కూడా వాళ్ళ కింద కూడా ఈ సెక్షన్ ఆఫ్ లా కింద సెక్షన్ కింద కేసు పెట్టొచ్చు. అంతేకాకుండా భర్త ఇంట్లో భర్త బంధువులపైన తల్లిదండ్రులపైన సోదరులపైన పెట్టొచ్చు. అంతేకాకుండా అమ్మాయిని ఉద్యోగం చేయడానికి వెళ్తుంటే అమ్మాయిని ఉద్యోగం చేయకుండా భర్త నిరోధించినట్లయితే కూడా ఆ అమ్మాయి ఈ చట్టం కింద కేసు పెట్టొచ్చు. అంతేకాకుండా భర్త ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు డబ్బులు తీసుకొస్తేనే రా, లేకపోతే లేదన్నా కూడా అటువంటి సెక్షన్ ఆఫ్ లా ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ 85-86 కింద ఉందో, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద, ఇది కూడా డౌరీ హరాస్మెంట్ కింద ఎట్లయితే కేసు ఉందో దీన్ని కూడా ఈ సెక్షన్ ఆఫ్ లా కింద కూడా మనము అడిషనల్ డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టొచ్చు. అంతేకాకుండా భర్త ఇంట్లోనే ఉండేదానికి కూడా ఈ సెక్షన్ ఆఫ్ లా కింద రిలీఫ్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ ఆఫ్ కింద 13, 18, 19, 20, 21 అంటది. పిల్లలున్నట్లయితే పిల్లలకు కూడా దీని కింద మనము నష్టపరిహారం అడగొచ్చు. అంతేకాకుండా వాళ్ళ మెయింటెనెన్స్ అడగొచ్చు, వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళకు అవసరానికి అయ్యే ఖర్చులు కూడా అడగొచ్చు. అమ్మా, ఈ చట్టం చాలా ఉపయోగంగా ఉంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మహిళలకు తొందరగా దీనిలో న్యాయం చేకూర్చాలని ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం కింద డైరెక్ట్ గా వాళ్ళు సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, వాళ్ళు చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అప్లికేషన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తారు. క్రిమినల్ కేసులు అయితే ఎట్లయితే పోలీసు వాళ్ళు వస్తారో, ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో సిడిపిఓ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి తప్పనిసరిగా ఈ కేసులలో అటెండ్ అవ్వాలి. అట్లా కాకపోయినప్పటికీ సెక్షన్ 12 కింద డైరెక్ట్ గా సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద డైరెక్ట్ గా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే అప్లికేషన్ వేసుకోవచ్చు. ఎవరి మీద అయితే అప్లికేషన్ వేసుకుంటుందో, ఏ రిలీఫ్ కోసం అయితే వేసుకుంటుందనే వివరాలను చక్కగా దాంట్లో పొందుపరిచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది మాక్సిమం 2 నెలల లోపల విచారణ పూర్తయి దీంట్లో తీర్పు రావాలి. తీర్పు వచ్చిన తర్వాత 22 కింద దీన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి. అతను పరిహారం కోర్టు ఇచ్చిన పరిహారాన్ని కట్టకపోయినా, కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ అనుభవించకపోయినా అతని మీద మళ్ళా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా మటుకి గృహహింసలు అనేవి కూడా తగ్గేదానికి అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. ప్రజెంట్ మహిళలు చాలా రకాలైన బాధలు ఎదుర్కొంటున్నారు. చాలా పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని కోల్పోయి వాటన్నిటినీ కూడా ఆ యొక్క వాళ్లే భరిస్తూ ఉన్నారు. అలా భరించాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైనా, ఏ మహిళలైనా కూడా, ఎవరైనా కూడా ఏదైనా బాధను ఎదుర్కొంటున్నట్టయితే వాళ్లకు ఫలానా సమస్య ఉంటుందని వాళ్ళ సమస్యను వివరంగా ఒక అప్లికేషన్ రూపంలో రాసేస్తే, భారతీయ ఇప్పుడు మార్కాపురం కోర్టులోనే ఉంది, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే కమిటీ ఉంది, ఇది 1986 లో వచ్చిన దాని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్లకు అప్లికేషన్ రూపంలో ఇస్తే ఎటువంటి డబ్బు అవసరం లేకుండా వాళ్ల కేసును రిజిస్టర్ చేసి జడ్జి గారి ముందు పెట్టి ప్రతి శనివారము లోక్ అదాలత్ అని జరుగుతుంది. ప్రతి శనివారం ఆ కేసును పిఎల్సి అంటారు. ఆ ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటికీ ఒక కేసు నెంబర్ ఇస్తారు. ప్రతి శనివారం వాటి మీద హీరింగ్ జరుగుతుంది. ఈ పెట్టిన అప్లికేషన్ లో వాళ్ళ యొక్క ఎవరి మీద అయితే పెడుతున్నారో వాళ్ళ వివరాలన్నీ పూర్తిగా రాసి, వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసి అప్లికేషన్ ఈయన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఇస్తే, వాళ్ళు జడ్జి గారికి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి జడ్జి గారు చదివి ఈ కేసులో వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేయండి అంటే నోటీసులు ఇష్యూ చేస్తారు. కోర్టు ప్రతి శనివారంకి వచ్చి వాళ్ళ యొక్క బాధ ఎవరి వల్ల ఎదుర్కొంటున్న వాళ్ళకు నోటీసులు పంపుతారు. వాళ్ళు కూడా కోర్టుకు హాజరై దీంట్లో న్యాయాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా మీడియేటర్స్ ఉంటారు, ఇక్కడ డైరెక్ట్ జడ్జి గారే మీ యొక్క అప్లికేషన్ పరిశీలించి మీరు ఏ రకమైన బాధను ఎదుర్కొంటున్నారో, ఎవరి ద్వారా ఎదుర్కొంటున్నారో వాళ్లకు నోటీసులు పంపించడం ద్వారా వాళ్ళిద్దరిని జడ్జి ప్రజెన్స్ లో ఉంచి వాళ్ళను ఇద్దరిని విచారించి తగిన న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని
రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 100 డాలర్

0: డయల్ చేసుకోవచ్చు. ఏదైనా మహిళా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు 100 డయల్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కొత్త యాప్ కూడా వచ్చింది. యాప్ ద్వారా కూడా మన యొక్క సమస్యలు ఉంటే వాటిని తెలియజేసుకోవచ్చు. చాలా రకాలైన అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా మాక్సిమం వాళ్లకు న్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ తెలియజేసేది ఏమంటే, అందరూ కూడా ఎవరైనా సమస్యలతో బాధపడకుండా వాళ్ల సమస్య న్యాయమైంది పరిష్కరించుకోదగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ ఏదైనా దానికి సంబంధించిన సంస్థను కలిసి వాళ్ల బాధను ఒక అప్లికేషన్ రూపంలో తెలియజేసుకుని పరిష్కారం పొందేదానికి అవకాశం ఉందని చెప్తున్నాను.
1: మేడం, ఇవాళ చాలా మంది నిరక్షరాస్యులుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు చాలా మంది అబ్బాయిలను పై చదువులు చదివిస్తున్నారు, గాని అమ్మాయిలను చదివిస్తే వారెప్పటికైనా మనల్ని విడిచి వెళ్లాల్సిందే అని వారు చదివించడం లేదు. విద్య వలన ఇటువంటి ఆలోచనని మనం దూరం చేయవచ్చా?
0: తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినాను చూడు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో కూడా మీకు ఇది ఉంది. దీని గురించి కూడా నేను వివరంగా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడైతే ఆ మహిళలు గాని అమ్మాయిలు గాని చదువులు చదువుకోవడానికి తల్లిదండ్రులు గాని సొంత అన్నలు గాని లేదా భర్త గాని ఎవరైనా కూడా అమ్మాయిని నిరోధించి పై చదువులు చదువుకోవడానికి ఇబ్బంది పెట్టినట్టే సొంత తల్లిదండ్రుల మీద కూడా ఈ కేసు వేసే అవకాశం ఉంది. రీసెంట్ గా ఒక అమ్మాయి కూడా వేసింది, అమ్మాయి కూడా తగిన న్యాయం పొందింది. ఇట్లా అమెరికా వెళ్లి ఎంఎస్ చేసుకోవాలంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి సహకరించకపోతే ఆ అమ్మాయి లోన్ పెట్టుకుని లోన్ అప్లై చేస్తే, లోన్ అప్లై చేసుకున్నప్పుడు కూడా తండ్రి వచ్చి కూడా సంతకం పెట్టకుండా ఇబ్బంది పెడితే కూడా ఈ చట్టం ద్వారా అమ్మాయి న్యాయం పొంది, దాని ద్వారా తండ్రి సంతకాన్ని పొంది అమ్మాయి పై చదువులకు వెళ్లిన అవకాశాలు చాలా ఉన్నాయమ్మా. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రుల నిరాధారణ గురై పై చదువులు చదువుకోవాలన్నా కూడా ఎవరైనా తల్లిదండ్రులు నిర్బంధించి నీకింతవరకే చాలు, మగపిల్లలనైతే చదివిస్తాం, మీకింత చదువు అవసరం లేదన్న వాళ్ళు కూడా ఇటువంటి ఏదైనా నిరాధారణ కానీ ఇట్లాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఇట్లా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకు కూడా ఒక అర్జీ రూపంలో రాసి వేసినా కూడా వీళ్లే సోమోటోగా వెళ్లి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేసి ఆ అమ్మాయి బాగా చదువుకునేదానికి అవకాశం కల్పిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చట్టం ద్వారా జరగాలనేది కాదు, తల్లిదండ్రుల్లో కూడా మంచి అవగాహన రావాలి. ఇప్పుడు మనకు చట్టం ఉంచింది, ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని వచ్చింది, 14 ఏళ్లలోపు పిల్లలు కంపల్సరీగా స్కూల్లో చదువుకోవాలని చట్టం వచ్చింది. ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి ఇంత విధంగా చట్టాలు వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి గవర్నమెంట్ అన్ని చెప్పినా కూడా పిల్లల్ని స్కూల్కు పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు. ఏదో మిరపకాయకు పొక్కోతో పోతే డబ్బులు వస్తాయి, ఈ పనికి పోతే డబ్బులు వస్తాయని చిన్న ఏజ్ లోనే పిల్లల్ని చదువుకొని ఇక్కడ మగపిల్లల్ని స్కూల్లో పంపించి ఆడపిల్లలను పనిలో పంపించే వ్యవస్థ మారాలి. ఎన్నో రకాలైన చట్టాలు వచ్చినాయి. అటువంటి అవగాహన ఎవరికైనా ఉన్నా మన చుట్టుపక్కల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నట్టయితే ఇటువంటి ఎవరైనా తల్లిదండ్రులు ఆడపిల్లలను ఇట్లా స్కూల్కు పంపించకుండా ఇట్లా పనులకు పంపించేసి మగపిల్లల్ని స్కూల్ పంపించేస్తున్న అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మన మీ ఎవరైనా నోటీస్కి వచ్చిన కూడా ఈ మండల సర్వీస్ అథారిటీ వాళ్లకు ఒక పోస్ట్ కార్డు రాసినా కూడా వాళ్ళు స్వయంగా వెళ్లి ఆ అమ్మాయిని వాళ్ళ నిర్బంధం నుంచి తప్పించి ఆ అమ్మాయిని మంచి స్కూల్స్ లో వేసి చదివించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనుషులకు కావాల్సింది మార్పు, మహిళలనే కాదు ఇంకొకరనే కాదు ఎవరైనా కూడా. ఇప్పుడు మన మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు మహిళలు చదువుకోవాలని ఏదైనా మనకు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదో లేదు అనేది ఒక నానుడి. కాబట్టి మనం చదువుకోవాలని మనకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఆన్లైన్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఏది నొక్కినా మనకి ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్లి బాగా చదువుకునే దానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి. మేము చాలా మటుకు ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ తరఫున కూడా లీగల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు గానీ ప్రతి ఒక్క పల్లెటూరులో గానీ ఇట్లాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎట్లా చదువుకోవాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ ఏజ్ లో ఎట్లా ఉండాలి, ఏ ఏజ్ లో వివాహం చేసుకోవాలి, ఏజ్ వరకు చదువుకోవాలి అనే వాటి మీద పూర్తి అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి ఒక్క ఊర్లో ఇటువంటి మండల లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున లీగల్ లిటరసీ క్యాంపులు నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా మంచి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మెయిన్ తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూడాలి. చూడకపోతే అది కూడా తల్లిదండ్రులు ఒక రకమైన చట్ట ప్రకారం పనిష్మెంట్ పొందాల్సిన అవసరం ఉంటుంది.
1: మహిళలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాటికి సంబంధించిన చట్టాల గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అమ్మా.
2: మీరింతవరకు మహిళా సంరక్షణ చట్టం అవగాహన గురించి న్యాయవాది శ్రీమతి ఏ ఉషశ్రీ గారితో పరిచయం విన్నారు.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: మీరు విన్న ఆ పాట అనుమానాస్పదం చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాటకు సంగీతం ఇళయరాజా.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. వ్రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి.

0: అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 31, 2026. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట తాజ్మహల్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా సామాన్య ధీరుడు ఏపీజే అబ్దుల్ కలాం అనే అంశం గురించి శ్రీ టీవీ సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు.
2: భరతమాత ముద్దు బిడ్డ, దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, అత్యున్నతమైన విద్యావేత్త ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఎంతైనా గర్వించదగిన సందర్భం. 1931 అక్టోబర్ 15వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీ రామేశ్వరంలో అషియమ్మ జైనులబ్దీన్ తల్లిదండ్రులకు ఆయన జన్మించారు. బ్రిటిష్ పాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీగా ఇప్పుడు తమిళనాడుగా పిలుస్తున్నారు. కలాం పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి గొప్ప శాస్త్రవేత్తగా దేశ విదేశాలలో ప్రఖ్యాతిగాంచి భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. కలాం తండ్రి పడవ యజమాని, తల్లి గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథంపురం స్క్వాడ్జ్ మెట్రికులేషన్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచురాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రం పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. కోర్సు పూర్తయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసిన తరువాత సంతృప్తి చెందారు. 1955లో మద్రాసు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్టులో పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్టు తదుపరి 3 రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనం రద్దు చేస్తానని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తి చేసే డీన్ను ఆకట్టుకున్నారు. యుద్ధ పైలట్గా కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధి కృషి చేశారు. 1998లో భారతదేశ పోక్రాన్ 2 అణుపరీక్షలో కీలకమైన సంస్థాగత సాంకేతిక పాత్ర పోషించారు. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ రాష్ట్రపతిగా మెజారిటీ ఓట్లతో ఎన్నికయ్యారు. అప్పుడు ప్రధానిగా వాజ్పేయి పరిపాలిస్తున్నారు.

కలాం ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలియజేసింది. కలాం తన పుస్తకం ఇండియాలో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆయన 2వ స్థానానికి ఎంపికయ్యారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన తర్వాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ ను తయారు చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ DRDOలో ఉద్యోగం చేయడం ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరారు. ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గర కక్షలోకి విజయవంతంగా చేర్చింది. ఈ పరీక్ష విజయవంతం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్లిన వారిలో అబ్దుల్ కలాం ఉన్నారు. అయితే మొదటి ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డారు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ అడగగా ఆయన, మీరు ఇప్పటికే విజయాన్ని పొందారు, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా కలాం పరిగణించారు. రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జూలై నుంచి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణుపరీక్షలో కలాం ఉన్నత సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసను చేర్చాయి. 1998లో గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ధిపరిచారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటున్నారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం రాజు టాబ్లెట్ అని అంటున్నారు. తన పదవీ కాలంలో 21 మంది క్షమాభిక్ష కోరగా వారిలో ఒకరిని మాత్రమే అనుమతించడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబర్లో చండీగఢ్ లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలాం ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాంను ఎంతో ఆదరించారు. భారతరత్నం పొందిన రాష్ట్రపతులలో కలాం 3వ. 2007 జూన్ 20 తన పదవీ కాలం పూర్తయింది. 2వసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు గాని చివరి క్షణంలో వద్దని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు APJ అబ్దుల్ కలాం 2015 జూలైన సాయంత్రం హఠాత్తుగా మరణించారు. షిల్లాంగ్ లోని IIMలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కూలిపోయారు. గుండెపోటుతో కుప్పకు వెళ్లిన అబ్దుల్ కలాం ను స్థానిక బెథానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICUలో ఉంచి చికిత్స చేయడం ప్రారంభించినారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తరువాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని రామేశ్వరానికి తరలించారు. అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం

జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేయికరొంబు గ్రామంలో డిఆర్డిఓ నిర్మించింది. దీనిని 2017 జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కలాం పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. జననాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్ స్మారక చిహ్నం కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రవేశ ద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చొని నిలబడి ఉన్న భంగిమలలో కలాం గారివి మరో 2 చిన్న విగ్రహాలు ఉన్నాయి. కలాం నిజాయితీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆయనకు టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక సీడీ ప్లేయర్, ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉండేవి. ఉదయం 4 గంటలకు నిద్ర లేచేవాణ్ణి. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్రలేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్కి వెళ్ళేవాడని. స్నానం చేయకపోతే మా మాస్టారు పాఠాలు చెప్పేవారు కాదు. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. మా అమ్మ మాత్రం నాకు మిగతా వారికన్నా ఎక్కువ అన్నం పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని. దానికి తోడు చదువుకుంటూ పనిచేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ పెట్టేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి. నాకు 3 అమ్మలు. ఆ 3 ఎవరంటే, ఒకరు మా సొంత అమ్మ, మరొకరు భారత సంగీతానికి అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ తెరిస్సా అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని, అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించేవాడినని అన్నారు. నేను భారత పురస్కారాన్ని తీసుకునే సమయంలో ఆమె నా తల నిమిరింది. ఆ ఘటన నేనెప్పటికీ మరోలేను అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి మన దేశానికి 40 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలు అందించిన మదర్ తెరిస్సా తాను అభిమానించే 3 అమ్మగా కలాం చెప్పారు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా భావించారు. భారతదేశపు యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకులను ఉత్తేజలను చేసే తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు 28 రచించారు. భారతదేశాన్ని వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా చురుకైన పాత్ర పోషించారు. బయో ఇంప్లాంట్స్ వాడడం తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమంగా ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ నే సమర్థించారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారా సమాచార విప్లవ ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వసించారు. రాష్ట్రపతి పదవి విడిచిపెట్టిన తర్వాత ఐఐఎం షిల్లాంగ్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అలాగే చెన్నై అన్నా యూనివర్సిటీలో హానరీ ప్రొఫెసర్ గా, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోనూ పనిచేశారు. అలాగే తిరువనంతపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రథమ ఛాన్సలర్ గా 2007లో పనిచేశారు. చైనాలో పెకింగ్ యూనివర్సిటీలో విద్యార్థులకు మేనేజ్మెంట్ కోర్సును బోధించడానికి ప్రభుత్వం ఆహ్వానంపై 2 సార్లు వెళ్లారు. వ్యవసాయం, ఆహారం ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నాణ్యమైన విద్యుత్ శక్తి, క్లిష్టమైన సాంకేతికతల అంశాలపై భారతదేశం శ్రద్ధ వహించిందని కలాం గారు గుర్తించారు. విద్యార్థులకు అన్ని రకాల సబ్జెక్టులపై కలాం అమూల్యమైన పుస్తకాలను రచించారు. కలాం పుట్టినరోజును ఇండియాలో వరల్డ్ స్టూడెంట్ డేగా నిర్వహిస్తారు. 15వ తేదీన కలాం పుట్టినరోజు వేడుకలను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. కలాం 84వ జయంతి రోజున పోస్టల్ స్టాంప్ భారత ప్రభుత్వం విడుదల చేసింది.
2011

0: లో హైదరాబాద్ ఐఐటిలో కలాం ఇండియా పైన దృక్పథం అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పటికే దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో 10% అభివృద్ది చెందామని, పేదరికం స్థాయి తగ్గుతోందని అన్నారు. మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తించింది, మనది అభివృద్ది చెందిన దేశంగా చూసేందుకు విశ్వసనీయతను పెంచుకోవాలి. జీడీపీలో ఉన్నత స్థాయిలో ఉన్న 5 దేశాలలో ఇండియా కూడా ఒకటి. ప్రపంచంలో మనం కూడా ఉన్నత స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని, మనం అభివృద్ది చేయకపోతే ప్రపంచం మనల్ని గౌరవించదని అన్నారు. అందువల్ల దేశం బలోపేతం కావాలి అన్నారు. అంతరిక్ష శాఖలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ తరువాత ప్రొఫెసర్ సతీష్ ధావన్, అనంతరం బ్రహ్మప్రకాష్ పనిచేశారు. అదృష్టం కొద్దీ వీరు ముగ్గురితోనూ కలిసి పనిచేయగలిగాను. స్నేహితులారా, మీ అందరితో కలిసి నేను ఇక్కడ ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరిలోనూ ప్రతి వ్యక్తితోనూ కలిసి మాట్లాడడం మరింత సంతోషం. నేను వివిధ రంగాలలో పనిచేసిన ప్రతి నిమిషంలోనూ సంతోషపడ్డాను. రాజకీయాలు, సైన్స్, సాంకేతికతలు, కళలు, రచనలు, వాణిజ్యం, న్యాయ వ్యవస్థ, పరిపాలన, వ్యవసాయం, మీడియా తదితర రంగాలలో యువకులు, విద్యార్థుల భవిష్యత్తులో మన దేశం సంపదగా వృద్ధి చెందుతుందన్నారు. యువత విద్యార్థులతో మాట్లాడినప్పుడు విశిష్టమైన అనుభవాలను నేను పొందానన్నారు. ఈ దేశ యువత విద్యార్థుల పురోభివృద్ధిని ఆశిస్తున్నట్టు చెప్పారు.
1: ఇంతవరకు మీరు సామాన్య ధీరుడు ఏపీజే అబ్దుల్ కలాం అనే అంశం గురించి శ్రీ టివి సుబ్బయ్య గారి ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో వినబోతున్న పాట చిలక జోస్యం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: నీ కొలుకులు.
1: నీ తలుకులు
0: అబ్బా, నీ కొలుకులు
2: తలుకులు
3: చిన్ని కృష్ణుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆశాభోస్లే పాడిన పాటకు రచన వేటూరి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో అధికారికంగా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎప్పట్లా ఢిల్లీకి ఆవల, ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్సు మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి 2,009.61 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో ఒక్క ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు అందనున్నాయి. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ క్రాప్ సూపర్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ నిన్న పరిశీలించారు. ప్రతి సర్వే నంబర్లో సాగు చేస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ సామగ్రిని విక్రయించేందుకు లైసెన్స్ కోసం 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపరచాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మొత్తం 150 వార్డులున్నాయని, మొత్తం 2,77,565 మంది ఓటర్లు ఉన్నారని, 354 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్ధిని అమ్మవారు నేడు 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భారత్కు వెస్టిండీస్కు జట్ల మధ్య హైదరాబాద్లో నిన్న రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2 సమమైంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బిందు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:15 పిన్ క్లాక్ లో టైం చూస్తే మరి సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ కూడా వింటూనే చేస్తూ ఉందాం ఇవాళంతా. మరి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఎవరు? మీ ఆర్జే తేజు. మరి ఫస్ట్ అప్డేట్ ఇవాళ సినిమా కబుర్ల గురించి మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇంకెందుకు లేట్, ముందుగా మన కమల్ హాసన్ గారు నటించబోతున్న ఒక లేటెస్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడేసుకుందాం. మరి భారతీయుడు సినిమా మనందరికి ఫేవరెట్ కదా, చాలా ఇయర్స్ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ ఇండియన్ సినిమా అయితే మనకి వచ్చేసింది. 2024 లో రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, సో ఇండియన్ 2. అండ్ ఈ సినిమాకి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది అనేది ఆల్రెడీ మనందరికి వచ్చిన ఇన్ఫర్మేషన్, అది కాస్త నిజమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైం కల్లా కూడా ఇండియన్ 3 అనేది మన ముందుకి రాబోతోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని రెడీ అయితే మాత్రం మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలోనే కరెక్ట్ గా రిలీజ్ చేస్తాం అని మేకర్స్ అప్పుడే ప్లాన్ కూడా చేసేస్తున్నారు. మరి చూడాలి, ఇందులో మరి కమల్ హాసన్ గారు సేనాపతిగా నటించేసి అండ్ దీని గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆ సేనాపతి గురించి ఏమేమి ఇస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. తెలుసుకుందాం, మనం కూడా వెయిట్ చేద్దాం దానికోసం. మరి ఇంటి మూవీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం భారతీయుడి నుంచి లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: BFM 101.3.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఒక లైలా కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటంటే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. సో చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో సినిమా పేరు హైందవ. మరి ఈ టీజర్ అయితే మాత్రం చాలా చాలా పవర్ఫుల్ లుక్స్ లో కనిపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మరి హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించిన అంటే రిలీజ్ చేసిన టీజర్ లో చూస్తే శ్రీనివాస్ లుక్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకా శివాజీ రాజా గారు, జేవిడి చక్రవర్తి గారు కూడా ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లుధీర్ భైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా మనం మాట్లాడచ్చు. సో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ఇక మన అందరి ముందు దీన్ని నవంబర్ 27 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జయ జాయనికి నాయక మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఇంటర్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.6 కమిటీ కుర్రాళ్ళ సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటో తెలుసా? కీర్తి సురేష్ నటించబోతున్న కొత్త మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది, చూసే ఉంటారు మీరు కూడా, సత్యవాన్ సావిత్రి. సో మహానటి సినిమా తర్వాత మళ్లీ సావిత్రి అనే పేరుతో, చక్కగా సత్యవాన్ సావిత్రి అనే పేరుతో ఒక సినిమా అయితే చేస్తున్నారు. మరి ఇందులో కీర్తి సురేష్ గారు లాయర్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు అనమాట. అండ్ ఈ టీజర్ చూస్తే గనక అందులో ఆ లాయర్ పాత్రలో కీర్తి కామెడీ టైమింగ్ అయితే అసలు సూపర్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ తమిళ డైరెక్టర్ ప్రవీణ్ గారు తెరకెక్కిస్తున్నారు అనమాట ఈ సినిమాని. అండ్ ఇక తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో నవంబర్ 20 ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇంకా కొన్ని తెలుస్తాయి, మరి తెలుసుకుందాం. ఈ లోపు మీ అందరి కోసం ఇంకొక సాంగ్ నేను లోకల్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఉన్నారు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మీరైతే వినేసారు ఒక్కడ అమ్మాయి ఇక్కడ బై మూవీ నుంచి. 11:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక ఈ దసరాలో మన ముందుకి రాబోతున్న ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ఫస్ట్ ఈ రోజు జైలర్ 2 సినిమా మన రజనీకాంత్ గారు జైలర్ 2 ద్వారా మన ముందుకు వచ్చేసారు. ఇక రేపు రణబాలి ఫిలిం కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ రష్మిక నటించిన ఈ మూవీ రాహుల్ సంక్రుతియాన్ తెరకెక్కించారు కదా. ఆల్రెడీ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసుకుంది సెన్సార్ అదంతా కూడా. మరి ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని చెప్పేసి మన అందరికి ముందుగానే తెలిసిన స్టోరీ. అండ్ మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట. సో అలా ఈ దసరా రేస్ లో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలి, అన్ని సక్సెస్ఫుల్ గా మనందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ ఫిలిం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత గీత గోవింద్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పునమిఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం స్టాళ్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి లఖ్పతి దీది సంకలనం సారస్ శక్తి అప్లికేషన్ను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి ప్రసంగిస్తారు. దేశానికి ఆ ప్రాంతంతో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పెంచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికులు, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయులు పూర్వ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి ఈరోజు స్మరించుకున్నారు. దసరా ఉత్సవంలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం 4 ఆన్లైన్ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంటుందని పోలీసులు తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 5 మ్యాచ్ల అంతర్జాతీయ సిరీస్లో భాగంగా నిర్ణయాత్మకమైన 5వ టీ20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు 2-2తో సమంగా కొనసాగుతున్న విషయం శ్రోతలకు తెలిసిందే. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. మరి ఈ రోజు మీకు తెలిసాలో మనం ఏం తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ అయితే అందరం దసరా నవరాత్రి వేడుకల్లో ఉన్నాం కదా. అయితే మన దేశంలో ఈ దసరా వేడుకలు ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక మన పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం దసరాకి బదులుగా అక్కడ జరిగే ఫేమస్ ఫెస్టివల్ ఏంటో తెలుసు కదా, బతుకమ్మ ఫెస్టివల్. మరి ఈ రోజు మనమైతే ఈ ఫెస్టివల్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా. మరి బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా జరుగుతోంది, అండ్ ఎవ్రీ ఇయర్ ఏ విధంగా అంటే దసరా టైంలోనే వాళ్ళకి అక్కడ బతుకమ్మ జరుగుతుంది. మరి ఈ దీని గురించి చరిత్ర, దాని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ హ్యాపీగా ఇవాళ మన మంచి మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటా. మరి లవ్ స్టోరీ ఫిల్మ్ నుంచి మీ అందరి కోసం సారంగ దరియ పాట ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతీయ FM 101.3. మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమున్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక పూల పరిమళాలతో ప్రకృతి పరవశించే వేళ, రంగురంగుల పూలతో తెలంగాణ నేల అందంగా ముస్తాబయ్యే వేళ, ఆడపడుచుల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు సందడిగా మారే వేళ, మన ముందుకు వచ్చే అపురూపమైన పండుగే బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ అంటే కేవలం పూలతో పేర్చిన ఒక అందమైన రూపం మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది, మహిళల ఐక్యతకు నిదర్శనం, అలాగే ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ. మరి అలాంటి తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశిష్టతను గురించి, దాని చరిత్రను గురించి కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: నేను మీ ఆర్జే తేజు. ఇక 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పూల పండుగ. ఈ పండుగకు ఎంతో పురాతనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అలాగే సామాజిక నేపథ్యం అయితే ఉంది అని చెప్పాలి. దీని ప్రారంభానికి సంబంధించి వివిధ జానపద కథలు, స్థానిక సాంప్రదాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. అయితే బతుకమ్మ పండుగను జనరల్ గా భాద్రపద మాసం చివరి రోజుల నుంచి ఆశ్వయుజ మాసంలో దసరా పండుగకు ముందు 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. అలా ఈసారి చూసుకుంటే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 తేదీ వరకు కూడా ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటున్నారు. మరి ఈ టైంలో వర్షాకాలం కంప్లీట్ అయ్యే టైం కదా, కాబట్టి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చక్కగా నీటితో నిండుతూ ఉంటాయి. మరి పొలాలు కూడా పచ్చదనంతో ఉంటాయి. ప్రకృతిలో రకరకాల అడవి పూలు విరబూస్తూ ఉంటాయి. మరి ఆ పూలతోనే బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిగా పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే వేడుకగాను, అలాగే పంటలు సమృద్దిగా పండాలని కోరుకునే ఒక వ్యవసాయ సంస్కృతిలో భాగంగాను జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఈ బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, ఆ హిస్టరీ కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. ఇక 12:30 మనకు తెలుగులో వార్తలు కూడా ఉంటాయి కదా. వార్తలు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకోసం మీకు వచ్చిన కమర్షియల్ బ్రేక్.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక 3 అంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. 6 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30.
3: జీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు, కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతి వృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్టపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ

మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను

0: ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 పిఎం క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక ఈ పేరు ఎలా వచ్చింది అంటే తెలుగులో బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి కదా. మరి అందువల్ల ఈ పేరు జీవితంపై ఆశను, మహిళల సంక్షేమాన్ని, కుటుంబ సంతోషాన్ని, ప్రకృతి సమృద్ధిని సూచిస్తుంది. మరి ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఒక జానపద కథ ఉంది అన్నాను కదా, అదేంటంటే ఒక రాజు రాణికి 100 మంది కుమారులుండేవారంట. అయితే వారందరూ యుద్ధంలో మరణించడంతో ఆ దంపతులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. తమకొక కుమార్తెను ప్రసాదించండి అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థించారంట. వారి భక్తికి మెచ్చి లక్ష్మీదేవినే స్వయంగా వారికి కూతురుగా జన్మించిందని, ఆ అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టారని చెప్తూ ఉంటారు. ఇక అప్పట్నుంచి ఆడపిల్లల క్షేమం కోసం, కుటుంబ సంతోషం కోసం బతుకమ్మను పూజించే సాంప్రదాయం అనేది ఏర్పడింది అని ఈ జానపద కథ ద్వారా తెలుస్తోంది. అండ్ ఇంకా ఈ పండుగకు సంబంధించిన స్టోరీలు చాలానే ఉన్నాయి, కానీ మెయిన్ గా మనకు వినిపించేది ఇది మాత్రమే. మరి ఈ పండుగకు సంబంధించిన జానపద కథల్లో ఇది ఒకటి మాత్రమే అనమాట. అండ్ మొత్తానికి బతుకమ్మ చరిత్ర మనకు ఒక గొప్ప మెసేజ్ అయితే ఇస్తుందని చెప్పాలి. ఏం మెసేజ్ ఇస్తుంది తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సూర్యోదమయ్యా.

0: స్మార్ట్ శంకర్ సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇక ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి కదా. మరి ఈ ఫెస్టివల్ చరిత్ర మనకు చెప్పే ఒక మెసేజ్ ఏంటో తెలుసా? ప్రకృతిని ప్రేమించడం అంటే మెయిన్ గా ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఉన్న దానికి మెయిన్ గా ప్రకృతిని ప్రేమించడం గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే జీవితాన్ని గౌరవించడం, మహిళలను ఆదరించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ నిజంగా ఏ ఫెస్టివల్ అయినా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే థీమే ఉంటుంది. సో ఇది కూడా అంతే. అండ్ మన సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పేసి ఈ పండుగ తెలుస్తుందన్నమాట, తెలియజేస్తుంది. అండ్ ఇక బతుకమ్మ తయారీ కూడా ఒక అందమైన సాంప్రదాయ కళ అనే చెప్పాలి. రకరకాల పూలను సేకరించి తయారు చేస్తారు. ఇక ఒక్కో పువ్వు ఒక్కో రంగు ఒక్కో అందంగా ఉంటాయి. ఇక ఆ అందాలన్నీ ఒకచోట చేరితేనే బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మరి ప్రతి రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుంటుంది, నైవేద్యం కూడా ఉంటుంది, లేదా ఆహార సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉంటారనమాట బతుకమ్మ ఫెస్టివల్. సో మీకు కూడా హ్యాపీ బతుకమ్మ. అలాగే ఇంకా ఇవాళ ఇలాంటి ఫెస్టివల్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం, కొత్త కొత్త విషయాలు కూడా. మరి ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం నెక్స్ట్ చల్ మోహన్ రంగ మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈగ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి తులాపానంతో నీ సోపతికి తావత్ ఇవ్వాలని పబ్బతి పట్టినం జరభద్రంగా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట నిన్న విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణాసంచ సామగ్రిని విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలు జతపర్చాలన్నారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయన్ను సత్కరించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. వెల్కమ్ టు ధీరా. 1:10 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే వినేసాం ఫస్ట్ సాంగ్ భరత్ అనే నేను మూవీ నుంచి. ఇక ఈ రోజు దేవి శరణ నవరాత్రుల్లో 5వ రోజు కదా. ఈ రోజు అమ్మవారు స్కందమాతగా పూజిస్తారు. అయితే అమ్మవారిని మనం పూజించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, శాంతి, సంతోషం లభిస్తాయి అని భక్తుల విశ్వాసం. స్కందమాత చేతిలో అంటే

అన్నమాత ఒడిలో కుమారస్వామి కనిపిస్తారు. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తారు ఇవాళ స్కందమాత. అయితే ఈ మాత ఆరాధన మనకు మూడు ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది తెలుసా? ఒకటి మాతృప్రేమ, రెండవది ధైర్యం, మూడవది పవిత్రత. మరి మాతృప్రేమ గురించి మాట్లాడాలి అంటే అస్సలు మనం మాటల్లో చెప్పలేనిదనే అనాలి. మన లైఫ్ లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా. అన్ని స్టేజెస్ లో తల్లి మనకు తోడుగా, అండగా, సపోర్ట్ గా ఉంటూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన లైఫ్ లో మదర్ ప్లేస్ అనేది అసలు రీప్లేస్ చేయనిది, అండ్ అసలు మదర్ రోల్ గురించి మనం మాటల్లో కూడా చెప్పలేనిది. అయినా సరే కొన్ని విషయాలు మన మదర్ మన లైఫ్ లో ప్లే చేసే కొన్ని విషయాలు, మనకి ఎప్పుడు తోడుగా ఉండే మన మదర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం అమ్మా నన్న ఉత్తమ్ లమ్మాయి సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి. మరి ఈ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 1:17 PM క్లాక్ లో చూస్తే ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక మార్గదర్శి ఉంటారు ఖచ్చితంగా, కానీ ప్రతి బిడ్డ జీవితంలో తొలి మార్గదర్శి మాత్రం ఖచ్చితంగా మన తల్లే. అయితే వాళ్లే మనకి తొలి గురువులు, అలాగే నాయకులు కూడా. ప్రతి ఒక్కరికి జీవితంలో మొదటి పాఠాలు నేర్పించేది తల్లి మాత్రమే. నిజాయితీ, క్రమశిక్షణ, దయ, గౌరవం, బాధ్యత, ఇలాంటి ఎన్నో విలువలను పిల్లలకు పరిచయం చేస్తుంది అమ్మ. పిల్లల కలలను అర్థం చేసుకుని వారి టాలెంట్ ను గుర్తించి సరైన దిశలో ఎంకరేజ్ చేయడానికి కూడా మనల్ని సపోర్ట్ చేసేది కూడా మన అమ్మదరే. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది అమ్మ మనకు చెప్పే మంచి మాటలు ఫస్ట్ అసలు మనకి తలకెక్కవు, ఏంట్లే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే తెలుస్తుంది, ఆ రోజు అమ్మ చెప్పింది విని ఉంటే ఈ రోజు నన్ను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఫీల్ అవుతూ ఉంటాం. సో అమ్మకేం తెలుసులే, ఇంట్లోనే ఉంటుంది, తనకేం తెలీదు అని తను చెప్తే నేను వినేదేంటి అని అనుకునే స్టేజ్ లో ఉంటారు చాలా మంది. కానీ అది చాలా రాంగ్ అనమాట. అండ్ మన మీద మనకంటే కూడా మన మదర్స్ కి చాలా నమ్మకం ఎక్కువ. అండ్ మనం చేయబోయే పనిలో సక్సెస్ అవుతామా కాదా అనేది కూడా వాళ్ళకి ముందుగానే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సో ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఇలా వద్దు, ఇలా చేయి, ఇలా ఉండు, ఇది ఇది అని. సో మనం ఒక్కొక్కసారి వాటిని ఇగ్నోర్ చేసామనుకోండి మనకే నష్టాలు. సో ఒకసారి విని తను ఏం చెప్తుందో అర్థం చేసుకుని ఓకే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి, అదే మన మంచికే కదా చెప్తోంది అమ్మ అని చెప్పేసి మనం ఆలోచిస్తే డెఫినెట్ గా మనకు అదే లాభం అవుతుంది కూడా. సో ఇలాంటి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అమ్మ మనకిచ్చే ధైర్యాన్ని గురించి మాటల్లో చెప్పలేం కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత స్ట్రాంగ్ గా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఉండలేం, మన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయలేం. నిజంగా మదర్ దగ్గర నుంచి మనం ఆ స్ట్రాంగ్ అనే దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత. కానీ సాంగ్ కంటే ముందు ఇప్పుడు 1:20 కావస్తుంది, కాసేపట్లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వినేద్దాం. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగాయి.

0: చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక వార్తల వివరాలు. జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్టపతి విజయవాడ పర్యటనలో భాగంగా పునమిఘాట్ వద్ద జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. సరస్మేళ ప్రాంగణానికి చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వివిధ రాష్టాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్మేళ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: మే ఇస్ మేళా మే ఆనే సే పెహలే దీదియో కా స్టాల్ దేఖనే కో ముజే మౌకా మిలా ఉన్కా ఉత్సాహ జే ఉన్కే చెహరే పే ముస్కాన్ దేఖ్ కర్కే ముజే లగ్తా హే మహిళాయే బహుత్ సాటిస్ఫైడ్ హే బహుత్ దినో కా సపనా జో ఏక్ దిన్ మహిళాయే పీచే రహ్ జాతే థే ఆర్థిక రూప్ సే కేవల్ పరివార్ కా దేఖ్భాల్ పరివార్ కా సహయోగ్ హీ కర్తే థే ఛోటే ఛోటే చీజో కే లియే దూస్రో కే ఉపర్ నిర్భర్ కర్తే థే.
0: అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సరస్మేళ దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, నైపుణ్యాలను తెలిపే జాతీయ వేడుకని పేర్కొన్నారు.
2: తీన్ కరోడ్ లఖపతి దీదీ కా టార్గెట్ సమయ సే కాఫీ పెహలే అచీవ్ కర్ లియా ఔర్ అబ్ ప్రధానమంత్రి జీ నే లక్ష్య దియా హై 6 కరోడ్ లఖపతి దీదీ ముజే బతాతే హుయే ప్రసన్నతా హై 3.5 కరోడ్ లఖపతి దీదీ తో బన్ చుకీ హై ఔర్ 6 కరోడ్ లఖపతి దీదీ కా టార్గెట్ భీ దీదియో కీ కార్య క్షమతా కే కారణ బహుత్ జల్దీ హమ్ అచీవ్ కర్ లెంగే బహుత్ జల్దీ హమ్ పూరా కర్ లెంగే.
0: మహిళా సాధికారతకు జాతీయ సరస్మేళ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద ఈరోజు నిర్వహించిన జాతీయ సరస్మేళ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జాతీయ సరస్మేళ విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేళ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ
3: మహిళా శక్తిని చాటేందుకు విజయవాడకి తొలిసారి జాతీయ సరస్సు మేళా నిర్వహించుకున్నాం. 365 రోజులు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం, గ్రామీణ ఉత్పత్తుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ మేళా లక్ష్యం. ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి.
0: పూర్వ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు జాతీయ అభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం విద్య, క్రమశిక్షణ, అంకిత భావాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదకర పరిశ్రమల భద్రత, అత్యవసర ప్రణాళికల అమలు, వివిధ శాఖల సమన్వయంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలపై సమీక్షించారు. జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు నిర్వహించాల్సిన పరిశ్రమల్లో 45 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట ఎన్నికల సంఘం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రాష్ట ఎన్నికల సంఘం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్వతీపురాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నామని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వి రామ్గోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ఈరోజు పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన కమిషనర్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, రోడ్లు, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయకూడదని సూచించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి బకాసురవధాలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, కార్యాలయాలు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు, సందేశాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ వంటి వినియోగ బిల్లులపై కూడా రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, సందేశాలు ముద్రించకూడదని సూచించారు. నియమావళికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా 15 అక్టోబర్ ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
3: मदलु पिड़दामा इन्वेस्टिंग पाठन्नी.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే సూపర్ పవర్ కదా మన అమ్మ. స్వతంత్రంగా ఆలోచించడం ఎలాగా అనేది కూడా నేర్పిస్తుంది. ఇంకా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇంటి పనులు, చదువు, బాధ్యతలు, కళలు ప్రతి దానిలోనూ సమానత్వాన్ని పాటించాలి అని ఒక సమానత్వపు విలువలను కూడా నేర్పిస్తారు మన మదర్స్. ఇక సమానత్వ సమాజానికి పునాది కూడా వేయడం వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చూసుకుంటే అసలు ప్రేమని, ఐకమత్యాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇంకా ఈ తల్లి నాయకత్వం అనేది కేవలం ఇంటి గడప దగ్గరలోతో, అంటే ఇంటి గడప దగ్గరతోనే ఆగిపోదు కదా, సొసైటీని కూడా నడిపించగలరు. ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, ఇంకా మహిళా సాధికారత, వీటన్నిటి వల్ల కూడా అటు ఫ్యామిలీతో పాటుగా బయట కూడా మహిళలు నాయకులుగా రాణించవచ్చు. ఇక మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మహిళా నాయకత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన మదర్స్ రోల్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అయితే మన మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి తెలుసుకుందామా అన్నాను కదా. మరి ఫస్ట్ ప్లేస్ మనం మాట్లాడుకోవాల్సింది సావిత్రిబాయి పూలే గారు. మరి బాలికల విద్య కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎంతో కృషి చేశారు సావిత్రిబాయి గారు. ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అనే ఆశయంతోనే ముందుకు సాగారు. మరి ఆమె లైఫ్ మనకిచ్చే లెసన్ ఏంటి, ఏం నేర్పిస్తుంది? ఒక మహిళ విద్యావంతురాలైతే మరెందరో మహిళలకు మార్గం చూపగలదు అని ఆవిడ పోరాటంలో, ఆవిడ చేసిన కృషిలో తెలిసిపోతుంది క్లియర్ గా. ఆ మాట నిజమా కదా? నిజంగా. ఇంకా అలాగే సుధామూర్తి గారు కూడా రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు సుధా గారు. ఆమె జీవితం చెప్పే సందేశం ఏంటి అంటే, జ్ఞానం, నిరాడంబరత, సేవాభావం ఇవి సొసైటీలో సానుకూల మార్పుకు దోహదపడతాయి అని. అలాగే కిరణ్ బేడి గారు భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడి గారు మహిళలు ఎన్నో రంగాల్లో నాయకత్వం వహించగలరని నిరూపించడం జరిగింది. మరి ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు అని నేర్చుకోవచ్చు. అలాగే ఈలా భట్ గారు మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శి. ఈలా భట్ అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు, ఉపాధి, కృషి కోసం ఎంతో, వాళ్ల కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే మహిళలకు అవకాశాలు, ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తే వారు తమ జీవితాలను తామే తీర్చిదిద్దుకోగలరు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఇంకా ఈ విధంగా చూసుకుంటే చాలా మంది, ఎంతో మంది మహిళల గురించి మనం ఎప్పుడో చదువుకున్నాం, ఎప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది ఇప్పటికీ స్టిల్ చాలా చోట్ల మనకు తెలియనివి కూడా చాలా స్టోరీస్ ఉండొచ్చు, ఎంతో పోరాటాలు చేస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ గురించి మనం చదివినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, ఎలా ఉండాలి.

ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి, ధైర్యంగా సొసైటీలో ఎలా మనం మనల్ని మనం నిరూపించుకోవాలి, మంచిగా మంచి స్థాయిలో మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ డెఫినెట్ గా అందరి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మనం అదర్ నుంచే కదా. సో బయట ఎంతమందినో చూసి స్ఫూర్తి పొంది నేర్చుకోవడం వేరు, ఇంట్లో మన మదర్ని చూసి మనం నేర్చుకోవడం వేరు. సో ఫస్ట్ గురువు మనకి మన మదరే కాబట్టి అన్ని తనే దగ్గరుండి చెప్తుంది, నేర్పిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. మీ అందరి కోసం నాని ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను మంచి పాట, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండ్ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
6: 5000?
7: ఏంట్రా 5000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదేలాగా?
7: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇందాక చాలా మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ మహిళల జీవితాలు మనకు తెలియజేసేవి ఏంటి? ఒక్కటే, నాయకత్వానికి భేదం లేదు అని. దూరదృష్టి, ధైర్యం, బాధ్యత, సేవాభావం ఉన్న ప్రతి మహిళ సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవగలదు. కాబట్టి మన మదర్స్ కూడా కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తులుగా మాత్రమే కాకుండా అలా చూడకుండా వారిని కూడా ఆలోచనాపరులుగా, మార్గదర్శకులుగా, నిర్ణయాధికారులుగా, నాయకులుగా గుర్తించి గౌరవించాలి. సో ఇదన్నమాట, ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. ఇక నెక్స్ట్ అయితే మీకు టైం చూస్తే మాత్రం 1:59 ఇలా పరుగులు పెడుతోంది కదా. ఇక ఎగ్జాక్ట్లీ 2 గంటలకు మనం ఇంగ్లీష్ లో వార్తలు అయితే వినేస్తాం. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు అండ్ 2:27 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. ఇక సందరేసినవి చేయడానికి ఇంకా 3 మినిట్స్ టైం ఉందన్నమాట. ఈ లోపు ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆల్రెడీ నువ్వు నేను ప్రేమ అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినసాం కదా. సో ఇలాంటి ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మంచి మంచి క్వశ్చన్స్ తో మీరు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆన్సర్స్ కూడా పంపించేయచ్చు. మరి ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా, నేను అడిగే క్వశ్చన్స్ కి 8662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని టైప్ చేసి. సో గెట్ రెడీ, మరి కాసేపట్లో కలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: బాగా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేనైతే ఈ రోజు మన సందరేసనరీ ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే తేజు యాడ్నిక. మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి. ఎలా తెలుసు కదా, 8662488 నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి వాట్సాప్ చేసేస్తే చాలు. అండ్ ఇక ఈ రోజు నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, నేను ఒక ఒక లైన్ అయితే అడుగుతాను. ఆ లైన్ లో ఒక రిలేషన్ పేరు ఉంటుంది, ఒక రిలేషన్ నేమ్ ఉంటుంది, అదేంటో మీరు కనిపెట్టాలి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది. సో ఈ సెంటెన్స్ లో ఉన్న ఒక రిలేషన్ పేరు ఏంటి? విన్నారు కదా, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరేంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తే ఉండండి మీ ఆన్సర్స్ ని. సో ఈలోపు మీ అందరి కోసం నీకు నేను నాకు నువ్వు ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: 5,000?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

హస్బెండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 to 40 అయిపోతుంది క్లాక్ లో టైం చూసే మాత్రం. సో సందరిసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేశాను, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరక కాస్తుంది, అయితే ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరు మీరు కనిపెట్టేసేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. అలా అడిగిన లేదో వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తో మరి సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు, తర్వాత శ్రీకారు ఫ్రం విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ గారు కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇంకొకసారి ఆలోచించండి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలీ కరెక్ట్ ఆన్సర్, తులసి గారు మౌనిక గారు జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ కరెక్ట్ ఆన్సర్, మార్కాపురం నుంచి తాడ్వాయి మోహన్ రావు అచ్యుత లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్, నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా, ఇక కౌస్తభ గారు ఫ్రమ్ ఆత్మకూర్ కరెక్ట్ ఆన్సర్, పద్మ గారు అండ్ ప్రియా గారు ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ భానుచందర్ గారు అమలపాడు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ గా, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్ ఆన్సర్ పంపించారు కానీ ఆన్సర్ కార్యకరణ ఏదో అన్నారు అర్థం కాల, మీ ఆన్సర్ అయితే రాలేదు. ఓకే దెన్ మునెమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి తిరుపతి జిల్లా మెసేజ్ చేశారు కరెక్ట్ గా, మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్, మధు ఫ్రమ్ కోవలకుంట్ల మల్లెపూల రాంగ్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేశారు శుభ మధ్యాహ్నం అని మాత్రమే వచ్చింది, ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరీ ప్రోగ్రామ్ ప్రశ్నకి నా జవాబు ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ తో ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి పంపించారనమాట, ఏపీలో ఉన్న శ్రీకాకుళం, ఓకే కరెక్ట్ ఆన్సర్, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి, ఇక జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు.

ఆన్సర్ కరెక్ట్ గా. కాదర్ వీరేష్ గారు రాజులు మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కూరబల కోట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెట్టిన జోగులంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే కరెక్ట్ గా. ఇక నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్, నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇక కనకరావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు రామాపురం సూర్యాపేట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్ట నుండి హుసేన్ కట్ట నుండి తుమ్మా జయలక్ష్మి గారు సావిత్రి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి శ్రీవిద్య కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రం మాలగడ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ సేహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారు. సో ఏం లేదండి, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది అలా రిపీట్ అన్నారు, లేదా వెంటనే కరెక్ట్ గా కూడా పెట్టేశారు. నెల్లూరు నుంచి మను గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్ గా. వెల్కమ్ టు సందర్శనలి అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ పల్లవి గారు చిన్నకానూరు నుంచి మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇద్దరు ముగ్గురు ఇప్పుడే ట్యూన్ చేశారనమాట మొత్తానికి. ఓకే 2:43 అయిపోయింది కదా, ఇంకొక చిన్న పాట అయితే వేస్తాను, దాని తర్వాత మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఈ లోపు ఇప్పుడే క్వశ్చన్ విన్న వాళ్ళు ఇంకొకసారి ఆన్సర్స్ పంపించండి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, ఇందులో ఉన్న ఒక రిలేషన్ పేరు అంటే మనం పిలుస్తూ ఉంటాం అక్క బావ చెల్లి మామ అత్త సో అన్న, ఇలా ఒక పదం ఉంటుందన్నమాట ఈ లైన్ లో దాగింది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, అందులో ఉన్న ఆ పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ ని స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. వ్రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐని అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐని అని లేదా

వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 31, 2026. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక 2:52 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగిన సింపుల్ క్వశ్చన్ ఒకటి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది, ఇందులో దాగి ఉన్న ఆ రిలేషన్ పేరు ఒకటి ఉంది, చిన్న పదం అంటే అక్క చెల్లి అత్త. సో ఈ పదాలలో ఏదో ఒకటి ఉండొచ్చు ఆ లైన్ లో, సెంటెన్స్ లో ఉందన్నమాట. మీరు ఒకసారి గమనిస్తే గనక అది ఆన్సర్ అర్థమైపోతుంది. చూద్దాం ఇంకా ఎవరైనా మెసేజ్ చేశారా. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్. ఓకే కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు ఫ్రం తిరుపతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గురుస్వామి నాయుడు గారు రొంపచెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లావణ్య, లక్ష్మీప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్. చెల్లెలు అంటున్నారా? కాదండి, వేదాంతం. జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, చిన్ని గారు, విమల కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రం కోవలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రం నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కపూర్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. నెల్లూరు నుంచి తోట లక్ష్మణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. గౌరీ ఫ్రం తిరుపతి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు కరెక్ట్ గా. హాయ్ తేజు అంటూ ప్రసన్న గారు తెనాల నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి ఫ్రం శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్నలో ఉన్న మెలిక క్లియర్ గా అర్థమైంది అంటున్నారా? ఓకే కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం, కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పల్లవి చిన్నకానూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదు అక్క అంటున్నారు మీరు, అక్క కాదు. దంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి పంపించారు కరెక్ట్ గా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక ఆన్సర్ ఏంటంటే, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. మామ, సో మా మల్లె చెట్టులో మామ అనే పదం దాగి ఉంది అదనమాట. మామ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చందమామ సినిమా నుంచి మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను ఇప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తే సరిపోతుంది, ఈలోపు ఆలోచిస్తూ ఉండండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో చాలా కష్టంగా ఉందనిపిస్తుంది వింటుంటే, కానీ ఆన్సర్ అయితే ఈజీనే. ఒకసారి ఆలోచించండి, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో ఆన్సర్స్ ఏంటో, ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది గెస్ చేస్తూ ఉండండి. సాంగ్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ న్యూస్ కూడా వచ్చేస్తాయి, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Moonlight is warmer, both are loving together, Chanda Mama, Chanda.

0: అన్నమాట.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలను వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏసిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్

రీజియన్ పరిధిలోని మండలాలలో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబరు 2వ తేదీలోగా

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదెలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
0: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. 3:03 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి ఏజ్ ఎంత? సో రవి వయసు ఎంత? తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరి వయసు కలిపితేనేమో 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడిగేశాను కాబట్టి మీరు కూడా అంతే క్లారిటీగా ఆన్సర్స్ పంపిస్తారని అనుకుంటున్నాను. చాలా మంది మెసేజ్లు, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ రాంగ్ గా ఉన్నాయి, ఎక్కడో కొన్ని మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి. దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ సౌధామణి, వసుంధర ఎనమడు గురించి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు పెట్టిన మెసేజ్, అండ్ ఇప్పుడు క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన రాంగ్ ఆన్సర్ అండి. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులి మండలం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. ఇక్కడ డాక్టర్ రామకృష్ణారెడ్డి అని సునీత ఫ్రమ్ రాజోలి రాంగ్ ఆన్సర్. ఇమ్మటి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు రాంగ్ ఆన్సర్. చాలా మంది రాంగ్లు వచ్చేసాయి. వేదశ్రీ, పల్లవి, శేఖర్ అండ్ రాహుల్ ఆన్సర్ పంపించారు వరిగిద్ద విలేజ్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవినగర్ నుంచి మెసేజ్ పంపించారు. కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూర్ నంద్యాల జిల్లా. కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ రాంగ్ ఆన్సర్. మార్కాపూర్ తాడువాయి మోహన్ రావు గారు, దామసాని హనుమయ్య గారు ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను కాబట్టి విన్నారు కాబట్టి ఆన్సర్ ఇప్పుడైనా కరెక్ట్ గా మీకు అనిపిస్తే పంపించండి, ఓకేనా? సో ఒక సాంగ్ తర్వాత మరిన్ని మెసేజెస్ జరుగుతాను. ఇంకొకసారి రిపీట్ అయినా, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:13 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఎగ్నమ్ ఫిల్మ్ నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా మంది పంపించేస్తారు. దాదాపుగా 55 మెసేజెస్ అయితే వచ్చేసాయి. రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? మనీ ఆన్సర్స్ ఎవరు పంపించారు ఇంకా చూసేద్దాం. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ నితీష్ అండ్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. ఇక జరిపతులు బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. సందరేశ్ నడికి ప్రోగ్రామ్ కి ప్రశ్నకి జవాబు ఏంటంటే అని చెప్తూ ఆన్సర్ పంపించారు. ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల, రాంగ్ ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు కొత్తగూడెం, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. పాలజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట జిల్లా కరెక్ట్ ఆన్సర్. పాలోజు విజయలక్ష్మి గారు ఫ్రమ్ నాయుడుపేట కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు రాంగ్ ఆన్సర్. ఏంటి ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్స్? ఇదే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా ఇలాగా. సో పెద్దపర్యా విలేజ్ నుంచి మునెమ్మ గారు పంపించారు రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి హుసేన్ కట్ట నుంచి మెసేజ్ మనకి తుమ్మా జయలక్ష్మి గారు, సావిత్రి గారు రాంగ్ ఆన్సర్ పెట్టేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా మీరు ఎవరు? పొన్నూరు మండలం నుంచి, చిందలపూడి నుంచి బి ఆదం అండ్ మల్లేశ్వరి గారు పప్పులో కాలేసేశారు, రాంగ్ ఆన్సర్ పెట్టేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య గారు, ముందు పెద్దన్న గారు పెట్టారు మెసేజ్, కొప్పు మల్లేశు అండ్ అదెప్ప గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ స్నేహబాన జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి పంపించారు, నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలు మండలం కరెక్ట్ ఆన్సర్. ఇక శంకర్ గారు అనంతపూర్ నుంచి పెట్టారు మెసేజ్, రాంగ్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మెసేజ్ మనకి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వరకు ప్రశ్నకు జవాబా? ఇది వరకు ప్రశ్న మామా కదా, చెప్పేశాను ఆల్రెడీ, మీరు వెళ్లేదేమో. ఎవరంటే పట్టింది మెసేజ్ దేవసేన ఫ్రమ్ తిరుపతి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పి జానకీరామ్ పంపించారు నందిగామ నుంచి, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. స్వాతి, సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ తెనాల నుంచి పెట్టారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సరే ఒక సాంగ్ తర్వాత ఇక మిగతావి కూడా చదివేసి కరెక్ట్ ఆన్సర్ కూడా అనౌన్స్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాటే వినడుగా వినడుగా వినడుగా
1: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లేక ఎంత

0: మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఐఎమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: గోల్డ్ మాల్ అంటే సాంగ్ వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్. అండ్ ఈ నేను అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం గోల్మాల్ గా ఉందా ఏంటో, చాలా వరకు రాంగ్ ఆన్సర్స్ వచ్చేసాయి. ఏం లేదండి, ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. రవి తన తండ్రి కంటే ఒక 25 ఇయర్స్ చిన్నవాడంట. ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరు వయసు కలిపితే ఎంత? 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత అనేది నాకు క్వశ్చన్. మరి చూద్దాం ఆన్సర్స్. ఇంకా ఇప్పుడు ఎవరెవరు కరెక్ట్ గా పంపించారు? ధర్మరాజు గారు కర్నూలు మధుర నగర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎంఎస్ సర్దార్ గారు రవి వయసు ఇంత అని చెప్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఇక బేదం జిల్లా గౌరీపేట నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి మురారి మహేష్ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ తో పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిటి నుంచి వాణి అండ్ భార్గవి మెసేజ్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో కే దేదీప్య ఫ్రమ్ నెల్లూర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు, దామర్ల పెద్దమస్తాన్ రావు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఐఎమ్ ఎల్ దేదీప్య ఫ్రమ్ నెల్లూరు, ఇందాకే వచ్చింది కదా మెసేజ్ మీది, కే దేదీప్య వచ్చింది, ఇప్పుడు మీరు ఎల్లా? ఓకే ఓకే, నెల్లూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు మీరు. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, రాంగ్ ఆన్సర్. చిన్న కానూరు నుంచి మెసేజ్ పల్లవి, రాంగ్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కపూర్, రాంగ్ ఆన్సర్. పత్తికొండ రాజారావు గారు కర్నూలు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, విమల గారు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి మెసేజ్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరొకసారి వినిపిస్తారా అంటున్నారు ఇంకొందరైతే, చాలా సార్లు రిపీట్ చేశాను నేను. ఇంకా మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. జమ్మలపాలెం జమ్మేపాలెం నుంచి వెంకట కృష్ణయ్య గారు నెల్లూరు నుంచి అనమాట. నెక్స్ట్ మీరు పంపించిన ఆన్సర్ ఎస్ కరెక్ట్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాంగ్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాద్ అండ్ చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. 20-30 ఇట్లా అంటున్నారు కానీ ఈ రెండిట్లో ఏది కాదు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రాంగ్ ఆన్సర్. అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రాంగ్ ఆన్సర్. వై గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ అండి. సీను గారు ఫ్రమ్ ఐరాల, రాంగ్ ఆన్సర్. జరిపోతుల బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. మస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి అండ్ కాటమయ్య, కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి గారు, రాంగ్ ఆన్సర్. దోర్నాల నుంచి బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, కరెక్ట్ ఆన్సర్. జనార్దన్ అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు జనార్దన్ గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, జరుపుతులు బుచ్చయ్య గారు ఇప్పుడు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇంకా ఇక్కడతో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేసే టైం వచ్చేసింది. సో చాలా సింపుల్, ఫాదర్ కంటే ఆ కొడుకు వయసు 25 సంవత్సరాలు తక్కువ అని చెప్పాను కదా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. ఈ లెక్కన ఆ కొడుకు వయసు ఎంత అని కదా నా క్వశ్చన్. సో ఫాదర్ ఏజ్ 35 అయితే రవి వయసు 10, సో 10 అనమాట. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 45.

ఇక సదర సటి ప్రోగ్రామ్ ని వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళు మన షోలో అంటే, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇది ఒక రిడిల్. సో ఇది ఒక చిన్న తికమక క్వశ్చన్, రిడిల్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది మరి తెలిస్తే నాకు పంపించేసేచ్చు. తాత వేసిన చాప ఎవరు చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరు ఏరలేరు. ఆన్సర్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
4: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
3: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
6: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
7: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండ్ చెప్తున్నాడు.
8: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
9: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
7: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
9: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్, తాత వేసిన చేప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు, ఇంతకీ ఏమిటది? మరి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించదండి అన్నాను కదా. 1, 2, 3 ఎన్ని వచ్చాయి తెలుసా? 67 వచ్చేసాయి. చూద్దాం ఆన్సర్స్. సో మోస్ట్లీ ఆన్సర్స్ కరెక్ట్ అయితే మాత్రం నేను ఇంకా ఓన్లీ మీ పేర్లు అయితే చదివేస్తాను ఫస్ట్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైనా పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో ఇక్కడ నుంచి మెసేజెస్ స్టార్ట్ అయిపోయాయి, కరెక్ట్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మంగళగిరి నుంచి యశోద గారు, ఇక నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ,

నెక్స్ట్ పాపారావు గారు ఉట్టి నర్సాపురం నుంచి, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి, తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి ఆన్సర్ పంపించారు. తిరుపతి గారా? ఓకే, తిరుపతి గారా లేకపోతే శ్రీనివాస మంగాపురం అనేది ఊరు, మీ పేరు తిరుపతినా? ఎనీహౌ ఆన్సర్ కూడా కరెక్ట్ గా పెట్టారు. పాలోజు కృష్ణ గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక సులోచన గారు ఫ్రం కరీంనగర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మునెమ్మ గారు ఫ్రం పెద్దపరియ విలేజ్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లేశు జూకు అధెప్ప గారు, తర్వాత మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, భాస్కర్ గారు ఫ్రం పెడన, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, సాఫియా ఫ్రం గొల్లపూడి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి శ్రీ విష్ణు అండ్ కైలాష్ మనోజ్ తనోజ్, నంద్యాల జిల్లా నుంచి ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు, ఎల్ దేదీప్య అండ్ కే దేదీప్య ఫ్రం నెల్లూరు, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రం తెనాలి, శరణ్య ప్రతీక్ అండ్ సంధ్య ఫ్రం నాగలదిన్నె, ఓకే పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాజారావు గారు ఫ్రం పత్తికొండ, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూజహాన్, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, తమన్ ఫ్రం కడప, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం, సీను గారు ఫ్రం ఐరాల, దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా, నాసికా వేణు ఫ్రం దేశాయిపేట, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రం భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, ఉపేంద్ర గారు ఫ్రం ఊరు పేరు మెన్షన్ చేయలేదు కానీ మీరు పంపించింది మాత్రం రాంగ్ ఆన్సర్ అండి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, తర్వాత మురారి మహేష్ దూదేకుల నజీర్ ఫ్రం బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, విజయ్ పరమేష్ ఫ్రం గుంతకల్, భువనేశ్వరి పద్మజ పూజిత వెన్నెల హేమ బ్రోవ్యాలీ నుంచి, పి జానకీరామ్ నందిగామ నుంచి, నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు, ఎంఎస్ దుర్గారావు గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత కోటేశ్వరి గారు ఫ్రం హైదరాబాద్, పిఎస్ రంగారావు గారు ఫ్రం వెస్ట్ తాంబరం చెన్నై, కిషోర్ గారు ఫ్రం నంద్యాల, జనార్దన్ కందూర్ అని పెట్టారు. ఇక మధుసూదన్ రెడ్డి పాపనేపాల నుంచి, కే సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి బందరుపల్లి నుంచి గడ్డం అంకయ్య గారు, దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్, రుత్విక ఆన్సర్ పంపించారు ఫ్రం రామాపురం సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, లత ఫ్రం ఉయ్యూరు. నెక్స్ట్ మెసేజ్ కాజా నుండి నందం జగదీశ్వరరావు అండ్ లక్ష్మి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ నంద్యాల జిల్లా, శ్రీరామానగర్ నుంచి కర్నూలు నుంచి వాసవి గారు, నిజామాబాద్ వీగ్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకిరాజు, బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి, కెవి రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు. నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి మాధురి అండ్ ధృతి ఫ్రం కెనడా, దంపూరు బలరాం రెడ్డి గారు సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి. నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రం నెల్లూరు, కనకారావు గారు ఫ్రం పెడన, సుధా ఫ్రం కొత్తగూడెం, అరిగిద్ద విలేజ్ నుంచి శ్రీ రాహుల్ అండ్ శాంతి శేఖర్ ఆన్సరా ఓకే దెన్. సో ప్రీవియస్ క్వశ్చన్ కి ఏ విధంగా అయితే రాంగ్ ఆన్సర్స్ ఎక్కువగా వచ్చాయో అండ్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి, మొత్తానికి సింపుల్ గా అనిపించింది కదా క్వశ్చన్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి కాదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం.

సో ఈ క్వశ్చన్ కి అందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేసేసి పంపించేశారు ఆన్సర్స్ అయితే. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఆకాశం నక్షత్రాలు. తాత వేసిన చాప ఎవరు చుట్టలేరు. బాబాయ్ చల్లిన పైసలు ఎవరు ఏరలేరు. ఇంతకీ ఏమిటది అంటే ఆకాశం నక్షత్రాలు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మరి. ఇంతకీ ఏంటంటే ఒక చిన్న డైలాగ్ అడుగుతాను, ఆ డైలాగ్ ఏ ఫిలిం లోది అనేది మీరు గెస్ చేసి పంపించేయాలి. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు. సో ఈ డైలాగ్ విన్నారు కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు. మరి ఈ క్వశ్చన్ ని మీరు విన్నారు కదా, మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

రాజకుమారుడు సినిమానికి సాంగ్ వినేశారు కదా 3 గంటల 50 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చిన్న డైలాగ్ అడిగాను కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. సో ఈ డైలాగ్ ఏ హీరో, ఐ మీన్ హీరో కాదు, ఏ సినిమాలోదే అడిగాను అంతే. చాలా సింపుల్, సో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అందరూ, చూసేద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. ఒకవేళ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని చెప్తా, సరేనా? వింటూ ఉండండి. కేదర్ వీరేజ్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, బానే పెట్టేశారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, విజయవాడ నుంచి కరుణ గారు. నెక్స్ట్ మెసేజ్, పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, బాలాజీ ఫ్రమ్ మద్దూర్ నగర్ కర్నూల్, మల్లికార్జున్ అండ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కౌస్తుమ ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మురారి మహేష్ డూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, మగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేరు మల్లేసు అండ్ అదెప్ప గారు, ప్రభాస్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రభాస్ కాదు, ఓకే ప్రభాస్ హీరో పేరు కూడా మెన్షన్ చేశారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, చందు ఫ్రమ్ రావిరాల, జనార్దన్ ఫ్రమ్ కందూర్, రాజశేఖర రాజు గారు ఫ్రమ్ బీవీనగర్ నెల్లూరు. నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి తరాలపల్లి మండలం నుంచి గ్రామం నుంచి జరుపతులు బుచ్చయ్య గారు, అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ అండ్ శాంతి శేఖర్, మునెమ్మ గారు ఫ్రమ్ పెదపర్య విలేజ్, మునెమ్మ గారు ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కర్నూలు నుంచి శ్రీను గారు, కర్నూలు జిల్లా

మనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. ఇంద్ర ఫ్రమ్ కె సురేంద్రనాథ్. ఇంద్రానా? ఓకే, సినిమా పేరా? కాదు, రాంగ్ ఆన్సర్. ఇది కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి అనమాట. తర్వాత నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి శక్తుల మస్తాన్ భాష. తర్వాత భువనేశ్వరి పద్మజ పూజిత అండ్ వెన్నెల హేమ. అజీజ్ గారు సాయిపురం కాలనీ గొల్లపూడి. తర్వాత కడప నుంచి జగదీష్ గారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. అనంతపురం నుంచి అనురాధ గారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్. కానీ మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఓకే, ఫస్ట్ రాంగ్ పెట్టారు, తర్వాత కరెక్ట్ పెట్టారు. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. తర్వాత కుసుమ గారు ఫ్రమ్ మమ్మటి నగర్. నెక్స్ట్ మాధవి ఫ్రమ్ నెల్లూరు. జి రెడ్డనగర్ ఎన్జీఓ కాలనీ కడప. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. నెల్లూరు నుంచి సుదర్శన గారు. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు అండ్ రాధా మున్నా కూడా. ఇనమడుగు నుండి చేబ్రూలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్. మళ్ళీ వచ్చిందా మెసేజ్ మీది? ఇందాక చదివాను. ఓకే, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. శ్రీనివాస మంగాపురం నుంచి మనకి శ్రీనివాసులు గారు. ఓకే, విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం. లతా గారు ఫ్రమ్ ఉయ్యూర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు. ఓకే, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు. పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై. రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి. మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఉపేంద్ర టైలర్ కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి. ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి గారు, కాటమయ్య గారు. చిలుక నారాయణ, అనుసూయ, యమున, జానకంపేట్, నిజామాబాద్ నుంచి. తులసి గారు, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. కోదాటి వెంకట కిష్టయ్య గారు, భారతి, జమ్మిపాలెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోరి మండలం. ఈరోజు షో చాలా బాగుంది అంటూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవి అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా కరెక్ట్గా మెసేజ్లు చేసేశారు. సో ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇప్పుడే వచ్చింది. మీరా గారు తులసి నగర్ నుంచి పంపించారనమాట, మిర్చి అని చెప్పేస్తూ. ఎస్, మరి ఈ డైలాగ్ మిర్చి మూవీలోది. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు. సో ఈ ఫిలిం నుంచి, మిర్చి నుంచి వచ్చిన డైలాగ్ అది. ఎనీహౌ, మీ అందరి కోసం ఫైనల్ గా మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నెక్స్ట్ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జాతీయ సరస్ మేళా కేవలం మార్కెట్ కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి పురపాలక సంఘాలకు జిల్లాలోని 27 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ఏలూరు జిల్లా దెందులూరులోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజో. అండ్ ఇక నేనైతే ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో ఏ థీమ్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఎవరి సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్స్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల గురించి మీకు బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా హ్యాపీడెస్ నుంచి వచ్చేస్తుంది ఏ చీకటి అంటూ ఈ పాటని పాడింది వనమాలి గారు రచించగా మిగిజే మేర్ మ్యూజిక్ కంపోజిషన్ రంజిత్ అండ్ సునీత పాడిన పాట అనమాట. తర్వాత గోదావరి అండ్ ఆనంద్ ఇలా వరుసగా మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం శేఖర్ కమల గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల నుంచి ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్తాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు కదా. సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మీరింతవరకు వివిద్ భారతి విజయవాడ వివిద్ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి కేంద్రం నుంచి విన్నారు.

పాటల పరవళ్ళు. ఈనాటి పాటల పరవళ్ళు కార్యక్రమంలో వేటపాలెం సారస్వత నికేతనం ఆవిర్భావం 1918. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఇంకా నటుడు జి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి కొన్ని సినిమా పాటలు ఈ పాటల పరవళ్ళు కార్యక్రమంలో మీరు వింటారు. కొన్ని మధురమైనటువంటి సినిమా పాటలు కూడా ఈ పాటల పరవళ్ళు కార్యక్రమంలో మీరు వింటారు. ముందుగా వేటపాలెం సారస్వత నికేతనం ఆవిర్భావం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ కొన్ని మధురమైనటువంటి సినిమా పాటలు వింటారు.

నమస్కారం శ్రోతలారా. పాటంటే మనసుకు ఆనందం, పుస్తకమంటే మనసుకు విజ్ఞానం. మధురమైన పాటలతో మీ మనసులను ఆహ్లాదపరుస్తూ మన చరిత్రలోని ఒక గొప్ప విజ్ఞాన కేంద్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక చిన్న ఆలోచన, కొంతమంది యువకుల సంకల్పం, 100 పుస్తకాలతో ప్రారంభమైనటువంటి ఒక ప్రయాణం, అదే ఎందరో పాఠకులకు జ్ఞానాన్ని పంచిన మహత్తర సంస్థగా ఎదిగింది. ఆ సంస్థే వేటపాలెం సారస్వత నికేతనం. మరి ఆ సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి కథలోకి వెళ్లే ముందు ఒక మంచి పాటను విందాం. సాగర సంగమం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, శైలజ గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరు సుందర్రామ్మూర్తి.

శ్రోతలారా, పాట వినసొంపుగా ఉంది కదా. ఇప్పుడు మనల్ని విజ్ఞాన ప్రపంచంలోకి తీసుకెళ్లే సారస్వత నికేతనం చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 1918 అక్టోబర్ 15వ తేదీ విజయదశమి పర్వదినం. వేటపాలెంలో పుస్తకపట్టణాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆశయంతో కొందరు యువకులు ముందుకొచ్చారు. ఉటుకూరి వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి నాయకత్వంలో హిందూ యువజన సంఘం పేరుతో ఒక అద్దె భవనంలో ఈ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రారంభంలో 2 దినపత్రికలు, 3 వారపత్రికలు, సుమారు 100 పుస్తకాలే దీని సంపద. కానీ వారి సంకల్పం మాత్రం ఎంతో గొప్పది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సుబ్బరాయ శ్రేష్ఠి ఆర్థిక సహకారం అందించి గ్రంథాలయం అభివృద్ధికి తోడ్పడ్డారు. అలా చిన్న ప్రయత్నంగా మొదలైనటువంటి ఈ సంస్థ సారస్వత నికేతనంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే, గొప్ప పనులకు పెద్ద సంపద అవసరం లేదు. గొప్ప సంకల్పం, పట్టుదల, సేవాభావం ఉంటే చాలు. ఈ స్ఫూర్తితో మరో మధురమైనటువంటి పాటను ఇప్పుడు విందామా? మహర్షి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడినటువంటి పాటను ఇప్పుడు వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

మీరు వింటున్నారు పాటల పర్వళ్ళు కార్యక్రమంలో వేటపాలెం సారస్వత నికేతనం ఆవిర్భావం గురించి తెలుసుకుంటూ కొన్ని మధురమైనటువంటి సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలారా, పాటల మాధుర్యంతో పాటు చరిత్రలోని విశేషాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సారస్వత నికేతనం చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం 1929 జాతిపిత మహాత్మా గాంధీజీ ఈ గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సంఘటన ఆ సంస్థకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు దాచుకునే గది కాదు, అది మన గతాన్ని పరిచయం చేస్తుంది, వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది, భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది. సారస్వత నికేతనం కూడా పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తూ సాహిత్య సంపదను పరిరక్షిస్తూ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువజేయటంలో తనదైనటువంటి పాత్ర పోషించింది కూడా. మరి పుస్తకాలు, జ్ఞానం, మంచి ఆలోచనలు మన జీవితంలో ఎంత ముఖ్యమో గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సినిమా పాట వింటారు. చక్రం చిత్రం కోసం శ్రీనివాస చక్రవర్తి పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం సిరివెన్నెల. ఈ పాటకు సంగీతం అందించిన వారు చక్రి, సాహిత్యం సమకూర్చిన వారు సిరివెన్నెల.

శ్రోతలారా, మూడు పాటల ప్రయాణంలో మనం మధురమైన సంగీతాన్ని ఆస్వాదించడమే కాకుండా ఒక గొప్ప గ్రంథాలయ చరిత్రను కూడా గుర్తు చేసుకున్నాం. వేటపాలెం సారస్వత నికేతనం మనకు అందించేటువంటి సందేశం ఏంటంటే, పుస్తకాలను ప్రేమిద్దాం, జ్ఞానాన్ని పంచుదాం, మన సాహిత్య సంపదను కాపాడుకుందాం. ఎందుకంటే ఒక పుస్తకం ఒక మంచి ఆలోచనకు నాంది పలుకుతుంది, ఒక మంచి ఆలోచన సమాజంలో మార్పుకు దారితీస్తుంది. ఇంతటి విజ్ఞాన సంపదకు పునాది వేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ మీకు మరిన్ని మధురమైన పాటలను అందించాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమంను ముగిస్తున్నాను.

కార్యక్రమంలో ఇప్పుడు నటుడు జి రామకృష్ణ గారి జయంతి గురించి, జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి సినిమాల్లోని పాటలు వింటారు ఈ పాటల పరవుల్లో కార్యక్రమంలో. ప్రియమైన శ్రోతలారా, నమస్కారం. కొన్ని పాటలు మనల్ని ఆనందింపజేస్తాయి, మరికొన్ని పాటలు పాత జ్ఞాపకాల బాటలోకి తీసుకెళ్తాయి. అలాంటి మధురమైన తెలుగు సినీ గీతాన్ని ఆస్వాదిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన నటుడిని స్మరించుకుందాం. ఆయనే నటుడు జి రామకృష్ణ గారు. 1939 సంవత్సరం అక్టోబర్ 15న భీమవరంలో జన్మించిన రామకృష్ణ గారు రంగస్థల నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 1960వ సంవత్సరంలో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 200కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. పౌరాణిక పాత్రల నుంచి కుటుంబ కథా చిత్రాల వరకు విభిన్న పాత్రల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన నటన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ముందుగా 1974 సంవత్సరంలో వచ్చిన నోము చిత్రంలోని మధుర గీతాన్ని ఇప్పుడు విందామా? నోము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినటువంటి పాట వింటారు. సంగీతం సత్యం.

మంచి మధుర గీతాన్ని విన్నారు కదా. ప్రేమను మాటల్లో చెప్పటం ఒక కళ అయితే, కళ్ళతో పలకించటం మరో కళ. మరి ఈ పాటలోని మాధుర్యం అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. అప్పటి మెలోడీ పాటల్లోని ప్రత్యేకత ఏమిటంటే, సంగీతం మనస్సును తాకుతుంది, భావం హృదయంలో నిలిచిపోతుంది. ఇప్పుడు మరో మధురమైనటువంటి చిత్రానికి వెళ్దామా. 1975 వచ్చినటువంటి మన నటుడు జి రామకృష్ణ గారు నటించినటువంటి పూజా చిత్రంలో ఆయన రామచంద్రరావు పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు. ఆ చిత్రంలోని ప్రేమానుబంధాల సౌందర్యాన్ని గుర్తు చేసేటువంటి పాట ఇప్పుడు వింటారు. మరి పూజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం దాసరథి.

మీరు వింటున్నారు పాటల పరవళ్ళు కార్యక్రమంలో నటుడు జి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటూ కొన్ని ఆయన నటించినటువంటి చిత్రాల్లోని పాటలను, మధురమైనటువంటి పాటలను వింటున్నారు. ఎంత అద్భుతమైనటువంటి భావమో కదా ఇప్పుడు మీరు విన్నటువంటి పాటలు. నిజమైనటువంటి అనుబంధాలకు కాలంతో సంబంధం ఉండదు. నేటి తరంలో మనం సందేశాలు, వీడియో కాల్స్తో మనసులను కలుపుకుంటున్న ప్రేమను వ్యక్తం చేసేటువంటి మధురమైనటువంటి పాటల విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఇక మూడో పాటతో మన జ్ఞాపకాల ప్రయాణాన్ని కొనసాగిద్దాం. 1972 సంవత్సరంలో వచ్చినటువంటి బడిపంతులు చిత్రం, విద్య, గురువు, కుటుంబ విలువలను గుర్తు చేసేటువంటి చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచింది. ఆ చిత్రంలోని ఒక చక్కని గీతాన్ని ఇప్పుడు మీరు వింటారు. అది బడిపంతులు చిత్రం కోసం. బడిపిల్లలం మేం బడిపిల్లలం అనేటువంటి పాట. ఈ చిత్రం కోసం పి సుశీల మరియు బృందం ఆలపించినటువంటి పాటను వింటారు.

ఈ పాట పేరు వినగానే పాఠశాల రోజులు గుర్తుకొస్తాయి కదా. స్నేహితులతో కలిసి చదువుకున్న రోజులు, గురువుల మాటలు, ఆటపాటలు, ఇవన్నీ జీవితాంతం మనతో ఉండేటువంటి మధుర జ్ఞాపకాలు. నేటి విద్యార్థులకు కూడా ఈ పాట వారి బాల్యాన్ని గుర్తు చేసేటువంటి అందమైనటువంటి అనుభూతి. శ్రోతలారా, భీమవరం నుంచి సినీ రంగం వరకు సాగిన జి రామకృష్ణ గారి ప్రయాణం, ఆయన నటించినటువంటి ఎన్నో చిత్రాలు, వాటిలోని మధురమైనటువంటి పాటలు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానటుణ్ణి స్మరించుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. మన ఆకాశవాణి తరపున, ఆకాశవాణి శ్రోతలందరి తరపున ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. నటుడు జి రామకృష్ణ గారికి. నటులు తెరపై కనిపించకపోయినా వారి నటన మన జ్ఞాపకాల్లో ఉంటుంది. పాటలు ముగిసిపోయినా వాటి మాధుర్యం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి మీరింతవరకు పాటల పరవళ్ళు కార్యక్రమంలో నటుడు జి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి సినిమాల్లోని పాటలు విన్నారు. ఈనాటి పాటల పరవళ్ళు కార్యక్రమంలో వేటపాలెం సారస్వత నికేతన్. ఆవిర్భావం గురించి కొన్ని వివరాలు మరియు కొన్ని పాటలు, సినిమాల్లోని తెలుగు సినిమాల్లోని పాటలు, అలాగే రామకృష్ణ గారి అంటే నటుడు జి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు, ఆయన నటించినటువంటి చిత్రాల్లోని కొన్ని సినిమా పాటలు

పాటల పరవళ్ళు కార్యక్రమంలో విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునేటువంటి పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, ఊరు, చిత్రం పేరు, మీకు నచ్చినటువంటి పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 83 32 90 50 37. గమనిక విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, వరల్డ్ స్టూడెంట్స్ డే గురించి కొన్ని వివరాలు. ఎందుకంటే ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి కొన్ని వివరాలు. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ సినిమా పాటలు వింటారు ఈ కార్యక్రమంలో. ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం. విద్యా సమాచారం. జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2026. సైన్స్ విభాగాల్లో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ డిసెంబర్ 2026కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహించనుంది. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జీఆర్ఎఫ్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పిహెచ్డీలో ప్రవేశాలకు ఈ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఉపయోగపడుతుంది. మరి పరీక్ష వివరాలు చూసినట్టయితే జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2026. మొత్తం పరీక్ష పేపర్లు కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఇవన్నీ పరీక్ష పేపర్ల అన్నమాట మొత్తం. అర్హత విషయానికి వస్తే కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ

దస్తమాన ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50% మార్కులు ఉండాలన్నమాట. జేఆర్ఎఫ్కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిసెంబర్ 2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ట వయోసడలింపు వర్తిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా పిహెచ్డి ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1150 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 325 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 5 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుందన్నమాట. అలాగే నవంబర్ 5 ఫీజు చెల్లింపుకు కూడా చివరి తేదీ అవుతుంది. ఇతర వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా సిఎస్ఐఆర్ నెట్ .NTA .NIC .IN.

ఉద్యోగ సమాచారం. ఏపీపీఎస్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ సర్వీస్లో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు చూసినట్టయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ 6 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ 5 పోస్టులు, మొత్తం 11 పోస్టులు ఉన్నాయన్నమాట ఖాళీగా. సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిప్యూటీ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో కనీసం 5 సంవత్సరాల న్యాయవాదిగా ప్రాక్టీస్ కలిగి ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో తక్కువలో తక్కువ 3 సంవత్సరాల న్యాయవాదిగా అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా హిందూ మతాన్ని ఆచరించే వారై ఉండాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టులకు 65,360 రూపాయల నుండి 1,54,980 రూపాయల వరకు జీతం ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టులకు 48,440 రూపాయల నుండి 1,37,220 రూపాయల వరకు జీతం ఉంటుంది. జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 2 దరఖాస్తుకు ప్రారంభం తేదీ అవుతుంది. నవంబర్ 22 దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు tsc.ap.government.in వెబ్సైట్లను మీరు సంప్రదించగలరు. వెబ్సైట్ చిరునామా మరొకసారి tsc.ap.government.in వెబ్సైట్ను మీరు సంప్రదించగలరు. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు

కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, వరల్డ్ స్టూడెంట్స్ డే. ఇంకా ఇదే కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి విద్యార్థులకు ప్రేరణ కలిగించేటువంటి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాటితో పాటు కొన్ని సినిమా పాటలు కూడా వింటారు. ముందుగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గురించి చూద్దాం. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి కొన్ని మాటలు, విద్యార్థులు ప్రేరణ అయ్యే విధంగా కొన్ని మాటలు ఇప్పుడు వింటారు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అంటే కళలకు రెక్కలు తొడిగేటువంటి రోజన్నమాట. ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన శ్రోతలారా, ఒక చిన్న విత్తనం రేపు మహావృక్షంగా ఎదగలదు, ఒక చిన్న దీపం చీకటిని తొలగించగలదు. అలాగే ఈరోజు పుస్తకం పట్టుకున్న ఒక చిన్న విద్యార్థి రేపు దేశ భవిష్యత్తు మార్చగలడు. అలాంటి విద్యార్థుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి విద్యార్థి జీవితంలో చదువు అనేది కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడానికి మాత్రమే కాదు, మంచి మనిషిగా ఎదగటానికి, జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటానికి, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా మారటానికి చదువు ఎంతో అవసరం. ప్రేమైన విద్యార్థులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈరోజు తరగతి గదిలో కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నటువంటి మీలోనే రేపటి డాక్టర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, రైతులకు మార్గదర్శకులయ్యేటువంటి నిపుణులు, దేశాన్ని నడిపించే నాయకులు ఉన్నారు. కానీ గొప్ప స్థాయికి చేరుకోవటానికి పెద్ద పెద్ద కలలు కనడం ఒకటే సరిపోదు. ఆ కలలను నిజం చేసుకోవటానికి క్రమశిక్షణ, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, సమయపాలన, పట్టుదల కూడా అవసరం. ఒక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని నిరాశ చెందకండి. ఒకసారి ఓడిపోయామని ప్రయాణాన్ని ఆపకండి. తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. ప్రతిరోజు నిన్నటికంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే విజయం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు, నిరంతర ప్రయత్నాల ఫలితం.

శ్రోతలారా, విద్యార్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు గుర్తుకొచ్చేటువంటి గొప్ప వ్యక్తి భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన జయంతి అయినటువంటి అక్టోబర్ 15వ తేదీన భారతదేశంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. విద్యార్థుల పట్ల ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. యువత కళలు కనాలని, ఆ కళలను సాకారం చేసుకోవటానికి కృషి చేయాలని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించేవారు. సాధారణ కుటుంబంలో జన్మించిన కలాం గారు తన కృషి, పట్టుదల, విజ్ఞానంతో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. ఆయన జీవితం మనకు చెప్పేటువంటి సందేశం ఒక్కటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా నేర్చుకోవాలనేటువంటి తపన, కష్టపడే స్వభావం ఉంటే ముందుకు సాగవచ్చు. మరి ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక సినిమా పాట వింటారు.

నువ్వు వస్తానంటే నేను వద్దు అంటానా చిత్రం కోసం ఎస్బి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

పాట విన్నారు కదా. మరి పుస్తకాలు చదవండి, ప్రశ్నలు అడగండి, కొత్త విషయాలు తెలుసుకోండి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనుల కోసం ఉపయోగించండి. మొబైల్ ఫోన్కు బానిసలు కాకుండా దాన్ని జ్ఞానాన్ని పెంచుకునే సాధనంగా మార్చుకోండి. అదే సమయంలో తల్లిదండ్రులను గౌరవించండి, ఉపాధ్యాయులను ఆదరించండి, స్నేహితులతో కలిసిమెలిసి ఉండండి, బలహీనంగా ఉన్నవారికి సహాయం చేయండి. ఎందుకంటే విద్య మనకు ఉద్యోగాన్ని సంపాదించి పెట్టడమే కాదు, మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పిస్తుందన్నమాట. అలా నేర్పించే విధంగా మీరు ఉండాలి. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సమాజ సహకారం ఎంతో అవసరం. ప్రతి చిన్నారి తన ప్రతిభను గుర్తించుకునేలా ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ఇక చివరిగా విద్యార్థులందరికీ ఒక చిన్న సందేశం. కళలు కనండి, వాటి కోసం కష్టపడండి, అపజయాలకు భయపడకండి, జ్ఞానాన్ని సంపాదించండి, మంచి మనసుతో సమాజానికి సేవ చేయండి. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి

శాస్త్రవేత్తలు, నాయకులు, ఉపాధ్యాయులు మన దేశ భవిష్యత్తుకు వెలుగులు. మరి ఈ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తమ లక్ష్యాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతటితో మరి ఈనాటి యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రెండు శీర్షికన. మొదటి అంశం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గురించి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మీరిప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికలో రెండో అంశం. ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఒక సినిమా పాట వింటారు. నమస్కారం. ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక వందనాలు. కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోవటానికి కష్టపడండి అనే సందేశంతో కోట్లాది మంది యువతలో స్ఫూర్తిని నింపిన మహనీయుడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈరోజు 15 అక్టోబర్ ఆ మహనీయుని జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. శ్రోతలారా, తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన కృషి పట్టుదలతో గొప్ప శాస్త్రవేత్తగా మన దేశానికి విశేష సేవలందించారు. 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా దేశానికి సేవ చేశారు. ఆయన జీవితం మనకు చెప్పేటువంటి సందేశం ఒకటే, మన పరిస్థితులు మన విజయానికి అడ్డంకులు కాకూడదు.

కలాంగారు విద్యార్థులను ఎంతో ప్రేమించేవారు. యువతే దేశ భవిష్యత్ అని నమ్మేవారు. విద్యార్థులారా, మీరు పెద్ద పెద్ద కలలు కనండి. చదువులోనూ జీవితంలోనూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. అపజయాలు ఎదురైనా నిరాశ చెందకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, విజయం ఒక్కరోజులో రాదు. నిరంతర సాధన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మనల్ని గమ్యానికి చేరుస్తాయి. మరి ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుకుంటూ ఒక సినిమా పాటని విందామా? బాహుబలి చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం ఇనగంటి సుందర్.

ప్రేమైన శ్రోతలారా, కలాం గారి జయంతి సందర్భంగా మనమంతా ఒక సంకల్పం తీసుకుందాం. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుందాం, మన కలలను నిజం చేసుకుందాం, మన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గౌరవమిద్దాం, మన దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం. మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు మనకు ఎప్పటికీ మార్గదర్శకాలు. ఆ మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు మనం అందించేటువంటి నిజమైన నివాళి. గొప్ప మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు మనం అందించేటువంటి నిజమైనటువంటి నివాళి.

ఏపీసీ అబ్దుల్ కలాం గారికి నిజమైనటువంటి ఘన నివాళిని అర్పిద్దాం. మరొకసారి మీ అందరికీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను, అనంతరం 6:05 ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రాష్టంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్టపతి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్లను రాష్టపతి వీక్షించారు. ఈ మేళాలో దేశ నలుమూల నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించడంపై రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని, కానీ నేడు ఆత్మ నిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పర్యటనను ముగించుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ద్రౌపది ముర్ము నిరూపించారని కొనియాడారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్ కు పునాది అని తెలిపారు. కృష్ణా నదీ తీరాన సరస్ మేళా నిర్వహణ ఆంధ్రప్రదేశ్ కు మరింత శోభ తెచ్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం మేళా కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ మేళా లక్ష్యమని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
2: ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు, రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి. మహిళలను లబ్ధిదారులు మాత్రమే కాదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం.
1: గ్రామీణ అభివృద్దిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి వీలుగా భారతదేశంలో 2016 నుండి ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె. ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు మహిళలకు శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ఆహార శుద్దిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు.

0: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యాన్ని వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, విక్రయాలను గత ఏడాది ఇదే సమయంలో నమోదైన వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలు, రవాణా, నిల్వలు, పంపిణీపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత కాలంలో, అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాలు, పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది. త్రిపురలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు జాతీయ ర్యాలీ సాగిందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం పాల్గొననుందని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని డీజీపీ స్పష్టం చేస్తూ,
1: to spread the message that drugs is a big menace in this country and unitedly we have to fight against the drugs menace which is destroying the youth of this country. Unless we are at one platform, every citizen participates in this fight, we cannot achieve the results. As far as Andhra Pradesh is concerned, I can assure you that last 2 years we have been fighting a very bitter battle and we have been able to eradicate the menace of ganja plantation in the state.
0: నైరుతి రుతుపవనాలు నేడు దేశం నుంచి నిష్క్రమించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే ప్రాంతాలలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఇక దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం నుండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రాలో రేపు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఈ రోజు గంటకు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో మరియు రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో రానున్న 4 రోజులు చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కోసం కృష్ణా జిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మై భారత్ యువ వాలంటీర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు, మై భారత్ అధికారులు పాల్గొన్నారు. మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తారని ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్

0: గుప్తా తెలిపారు. రాష్టంలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. లద్దాఖ క్షేత్రే వికాసస్య నూతనః అభ్యుదయః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కృతం 300-300 కోటి రూప్యకాణాం పంచ వికాస పరియోజనానాం రాష్ట్రాయ సమర్పణం. ఏషియన్ గేమ్స్ స్పర్ధాసు అద్భుత ప్రదర్శనం కృతవద్భిః భారతీయ దళస్య క్రీడకైః సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉత్సాహవర్ధకః సంవాదః. సర్వోచ్చన్యాయాలయస్య ఐతిహాసికః నిర్ణయః. ధర్మాంతరితేభ్యః నాగరికేభ్యః వంచిత వర్గ ఆరక్షణలాభో నిషిద్ధః. మద్రాస ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః శీర్షన్యాయాలయేన సమర్థితః. అమెరికాదేశస్య ఇలినాయ్ రాజ్యే హిందూమందిరస్య విధ్వంస షడ్యంత్రవార్తాం అధికృత్య భారతేన ప్రగాఢా చింతా వ్యక్తా. స్థానీయ ప్రశాసనం సమాహూయ మందిరాణాం సురక్షా ప్రబంధనాయ దృఢః ఆగ్రహః చ విహితః. అపి చ లాస్ వేగాస్ నగరే విశ్వమల్లస్పర్ధాయాః గ్రీకో రోమన్ వర్గే భారతీయ మల్లః విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పదకమవాప్య దేశస్య నామ స్వర్ణాక్షరైః అంకితవాన్. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య దృశ్యాంకన మాధ్యమేన కేంద్రశాసిత ప్రదేశాయ లద్దాఖాయ ప్రాయః 50-300 కోటి రూప్యకాణాం పంచ ప్రముఖాః వికాస పరియోజనాః రాష్ట్రాయ సమర్పితాః. ఏతాభిః పంచ పరియోజనాభిః అస్మిన్ పర్వతీయ క్షేత్రే సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఊర్జా మూలభూత సంరచనాసు పరిష్కారః భవిష్యతి. సాంస్కృతిక న్యాసస్య సంరక్షణం సంవర్ధిష్యతే అథ చ జలసురక్షా సుదృఢా విధాస్యతే. లోకార్పితాసు పరియోజనాసు లేహనగరే కుశోక బకూలా రింపోచే విమానపత్తనస్య నూతనం యాత్రి ప్రకోష్ఠ భవనం 98.2 కిలోమీటర్ దీర్ఘ నిము పదుం దార్చా రాజమార్గ 9 మెగావాట్ క్షమతాయాః హాను లఘు జల విద్యుత్ పరియోజనా 66 కేవీ దాహ హాను ఖాలత్సి విద్యుత్ ప్రసారణ పంక్తిః సింధుతటే భారతస్య ప్రథమం శైలచిత్ర సంరక్షణ ఉద్యానం అథ చ హిమసరోవర పరియోజనాయాః అంతర్గతం 44 గ్రామేషు వికసితాని 44 జలనికాయ సరోవరాణి సమ్మిలితాని సంతి. కేంద్రశాసిత ప్రదేశస్య సర్వేషు 7 జనపదేషు అస్య ఆభాసీయ లోకార్పణ కార్యక్రమస్య ఆయోజనం కృతం. లేహనగరస్థే సింధుతటే ఆయోజితే ముఖ్య కార్యక్రమే లద్దాఖస్య ఉపరాజ్యపాలః వికే సక్సేనా కేంద్రశాసిత ప్రశాసనస్య వరిష్ఠాధికారిణః సేనాయాః ఉచ్చపదస్థాః అధికారిణః సామాజిక రాజనైతిక ప్రతినిధయః అథ చ విశాల సంఖ్యాయాం నాగరికాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం 26-2023 ఏషియాయి క్రీడాస్పర్ధాసు భాగం గృహీతవతా భారతీయ క్రీడక దళేన సహ సంవాదః క్రియతే. జపాన్ దేశస్య ఐచి నాగోయా నగరే సంపన్నాసు ఏషియాయి క్రీడాసు భారతేన 21 స్వర్ణపదకాని 27 రజతపదకాని అథ 37 కాంస్యపదకాని సమేత్య ఆహత్య 85 పదకాని విజిత్య పదకతాలికాయాం 4వ స్థానం ప్రాప్తం. సర్వోచ్చన్యాయాలయేన వ్యవస్థా దత్తా యత్ హిందూధర్మాత్ ఇస్లాం ధర్మే అథవా అన్యేషు ధర్మేషు ధర్మాంతరితాః వ్యక్తయః వంచిత వర్గస్యంతర్గతం ఆరక్షణలాభానాం కృతే స్వతః అభ్యర్థనాం కర్తుం న శక్నువంతి. మద్రాస ఉచ్చన్యాయాలయస్య నిర్ణయస్య విరుద్ధం తమిళనాడు సర్వకారస్య యాచికాం నిరస్య న్యాయమూర్తి ప్రశాంత కుమార్ మిశ్రస్య న్యాయమూర్తి శ్రీచంద్రశేఖరస్య చ పీఠేన ప్రతిపాదితం యత్ పూర్వతన జాతౌ అనుభూతం సామాజిక వంచనాం ధర్మాంతరణానంతరం అగ్రే నేతుం న శక్య.

0: న్యాయాలయేన స్పష్టీకృతం యత్ హిందూ సిక్ బౌద్ధ ధర్మాత్ భిన్నం అన్యం ధర్మం ధారయన్ కోపి వ్యక్తి అనుసూచిత జాతి మాన్యతాం ధారయితుం సర్వథా అయోగ్యః భవతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయోః @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
0: అమెరికా దేశస్య ఇలినోయ్ రాజ్యస్య అరోరా క్షేత్రే ఏకం హిందూ మందిరం లక్ష్యీకృత్య సామూహిక గోళీకాండ షడ్యంత్ర వృత్తాంతేషు భారతేన గభీరా చింతా వ్యక్తీకృతా. అమెరికాయాం దురాపన్నస్యాస్య ప్రకరణస్య విషయ వార్తాహరాణాం ప్రశ్నానాం ఉత్తరం ప్రదదన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవోచత్ యత్ షడ్యంత్రే హిందూ విరోధీ వర్ణభేదీయశ్చ స్వభావః విశేషతః భారతీయ మూలస్య జనాన్ విరుధ్య హింసాః చింతాయుతాః క్లేశకరాశ్చ సంతి. ప్రవక్త్రా సంసూచితం యద్ నవదిల్ల్యాం అమెరికా దేశస్య విధి ప్రవర్తన ప్రాధికారిభిః గృహీతస్య పదక్షేపస్య సంజ్ఞానం స్వీకృతం. యత్ర సందిగ్ధ అభియుక్తస్య నిగడనం తస్యోపరి అభియోగ పంజీకరణస్య సమ్మిళితం వర్తతే. తేనగ్రే ప్రతిపాదితం యత్ ఇయం ఘటనా అమెరికాయాం వర్ణభేదీయ శత్రుతాం భారత విరోధి ఘృణాం ఇతోపి వర్ధయతి. భాజపేతి దళస్య అద్య కాంగ్రెస్ దళస్య వరిష్ఠ నేతారం రాహుల్ గాంధీనం ప్రతి నవదిల్ల్యాం విరోధ ప్రదర్శనకాలే మహిళా ఆరక్షి అధికారిణా సహ అమర్యాదిత వ్యవహారస్య గంభీర ఆరోపో విహితః. అద్య నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ భాజపేతి దళస్య రాష్ట్రీయ ప్రవక్త్రా గౌరవ భాటియా ఇత్యనేన సమాఖ్యాతం యత్ కాంగ్రెస్ నేత్రా నార్యాః సమ్మానస్య గరిమ్ణః చ అనాదరః కృతః. శ్రీభాటియా ఇత్యనేన ఏతదపి నిగదితం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య ప్రాంగణే విరోధ ప్రదర్శనస్య ఆయోజనం న్యాయపాలికాయాః ఉపరి భయ ప్రదర్శనస్య కుత్సితః ప్రయాసః ఆసీత్. సర్వోచ్చ న్యాయాలయేన నీట్ పిజి 26,2000తమాయాః పరీక్షాయాః ఉత్తర కుంజికాయాం ప్రత్యుత్తర ప్రకటీకరణ ప్రక్రియాయాంచ అధికాధిక పారదర్శితాయై సమర్పితాయాం యాచికాయాం కేంద్ర సర్వకారస్య రాష్ట్రీయ చికిత్సా ఆయోగస్య ప్రత్యుత్తరం సమాహూతం. న్యాయమూర్తే పిఎస్ నరసింహస్య న్యాయమూర్తి ఆలోక్ అరాధే మహోదయస్య చ పీఠేన ప్రాధికారిభ్యః సూచనా నిర్గమయ్య ఇయం యాచికా పూర్వం లంబిత యాచికాభిః సహ సంయోజితా. యాచికాకర్తృభిః ప్రత్యేకస్మై అభ్యర్థినే ప్రదర్శితానాం ప్రశ్నానాం వికల్ప ఉత్తరాణాం తైః అంకితానాం ప్రత్యుత్తరాణాం అథ చ ప్రామాణిక శుద్ధోత్తరాణాం ప్రాప్తేః అధికారః యాచితః. యాచికాయాం ప్రతిపాదితం యత్ వర్తమాన వ్యవస్థా అభ్యర్థిభ్యః స్వమూల్యాంకనస్య స్వతంత్ర సత్యాపనం కర్తుం అవసరం నైవ ప్రకల్పయతి. యుక్రెయిన్ దేశేన అద్య రూస్ దేశస్య ఏకస్మిన్ ప్రముఖే తైల సంశోధనాగారే ద్రోణాస్త్రైః క్షేపణాస్త్రైః చ భీషణం ఆక్రమణం విహితం. రూస్ దేశస్య రక్షామంత్రాలయేన నిగదితం యత్ అద్య ప్రాతఃకాలేవ యుక్రెయిన్ దేశేన మాస్కో నగరస్య దక్షిణ పూర్వ దిశి స్థితి రియాజాన్ మండలస్య తైల సంశోధనాగారే విశాలం ఆక్రమణం ఆయోజితం. మంత్రాలయేన సమాఖ్యాతం యత్ తస్య వాయురక్షాతంత్రేణ ఆక్రమణకారీణాం చతుస్రణాం యుక్రేనీ ఫ్లేమింగో క్షేపణాస్త్రాణాం అథ చ 71 ద్రోణ యంత్రాణాం పాతనం విహితం. కింతు ద్రోణఖండానాం వికిరణేన తైల సంశోధనాగారే భీషణా అగ్నిజ్వాలా ప్రాజ్వలత్. అమెరికీ రాజదూతేన సర్జియో గోర్ ఇత్యనేన భారతదేశః అమెరికీ ఉద్యమేభ్యః అనుపమః విపణి ప్రదేశః ఇతి నిగదితః. నవదిల్ల్యాం బ్లూంబర్గ్ మంచే భాషమాణేన తేన ప్రోక్తం యత్ ఏఐ సెమీకండక్టర్ క్షేత్రయోః భారత్ అమెరికా సహభాగితా ఉభయోః రాష్ట్రయోః ఆర్థిక సశక్తీకరణాయ పరస్పరం లాభప్రదా భవిష్యతి. మోదీ సర్వకారస్య ఏఐ ప్రయాసస్య చ తేన మహతి ప్రశంసా కృతా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్వః కర్ణాటక కేరళ రాజ్యయోః ప్రవాసే యాస్యతి. అమెరికాయాః లాస్ వేగాస్ నగరే సమాయోజితాయాం అండర్ 23 విశ్వ కుస్తీ ప్రతియోగితాయాం భారత

ఎమ్మెల్యేన విశ్వజిత్ రామచంద్రమూరిత్యనేన గ్రీప్ కోర్ రోమన్ వర్గస్య అంతిమ ప్రతిస్పర్ధాయాం రజత పదకం విజిత్య నూతనః ఇతిహాసః రచితః ఇతి వార్తాః.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ప్రసార వివరాలు. ఈ పూట రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్నటువంటి మా కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో సాయంత్రం 6:35 స్వరమై పలికే భక్తి డివోషనల్ ఫిల్మ్ సాంగ్స్ వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సేవలు, గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు, 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వభూపాల వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో నటుడు సాయిధరం తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి సినిమాల్లోని పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ బొత్తుల కాశయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయం మొదలైనవి ఉంటాయి. 10:30 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపుదయం మేం ప్రసారం చేసేటువంటి ప్రసార వివరాలు. ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కామాక్షిదేవి సుప్రభాతం, గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, అలాగే నాతీయ కలాం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జకాత్ గురించి శ్రీ పి మహమ్మద్ గౌస్ ఖాన్ గారి వ్యాఖ్యానం. 6:35 రైతుకు సందేశం కార్యక్రమంలో పచ్చిరొట్ట పైర్లు ఆవశ్యకత గురించి గిద్దలూరు మండలం వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పచ్చిరొట్ట పైర్ల ఆవశ్యకత ఈ అంశం గురించి గిద్దలూరు మండలం వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుందన్నమాట. 6:45

ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 6:55 ప్రసార వివరాలు, 7:00 ఆహారం ఆరోగ్యం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ, ధారావాహిక పుస్తక పఠనం, శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, అలాగే దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 6వ రోజు సరస్వతీదేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 7:45 హిట్ మీద హిట్టు సూపర్ హిట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:05 మనసు పలికే కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేం ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. స్వరమై పలికే భక్తి. ఈనాటి స్వరమై పలికే భక్తి కార్యక్రమంలో సిరిడి సాయిబాబా స్వామివారి భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్ జానకి గారు, స్వర్ణలత గారు ఆలపించినటువంటి పాట వింటారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు.

మీరు వింటున్న స్వరమై పలికే భక్తి భక్తి సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సిరిడి సాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడినటువంటి పాట.

తర్వాత మీరు వినబోయేటువంటి పాట సాయిబాబా చిత్రం కోసం మనోపా అనేటువంటి పాట వింటారు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్న స్వరమై పలికే భక్తి డివోషనల్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట సిరిడి చిత్రం కోసం సురేష్ పాడినటువంటి పాట వింటారు.

ఈ పాటకు సంగీతమందించిన వారు లలిత్ సురేష్, సాహిత్యం సమకూర్చిన వారు దావాల. సాహిత్యం సమకూర్చిన వారు దావాల సత్యం.

ఆహారం ఆరోగ్యం. సమయం 7 గంటలు కావస్తుంది. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 7 గంటలు. ఇప్పుడు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడువుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఈనాటి ఆహారం ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. శ్రోతలారా, భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా? కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతుందా? గొంతులో మంట, ఛాతీలో మంటతో బాధపడుతున్నారా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీకోసమే. అదే, గ్యాస్ ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముందుగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. మనం తినే ఆహారం మనకు శక్తినివ్వాలి కానీ అసౌకర్యాన్ని కలిగించకూడదు. అందుకే ఆహారం విషయంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. మరి మొదట ఏం తినాలి? శ్రోతలారా గమనించండి, మన రోజువారి ఆహారంలో అన్నం, గోధుమలు, ఓట్స్ వంటి ధాన్యాలతో పాటు మనకు సరిపడే కూరగాయలు, పప్పుధాన్యాలు, అరటిపండు వంటి పండ్లను చేర్చుకోవచ్చు. అయితే కొందరికి పప్పులు, కొన్ని కూరగాయలు తిన్నప్పుడు గ్యాస్ ఎక్కువగా రావచ్చు. అలాంటప్పుడు వాటిని పూర్తిగా మానేయకుండా ఏ ఆహారం వల్ల ఇబ్బంది కలుగుతుందో గమనించి తగిన మార్పులు చేసుకోవాలి. ఇక ఎసిడిటీ గురించి మాట్లాడుకుందాం. మిరపకాయలు ఎక్కువగా వేసినటువంటి కారం చేతితో చేసినటువంటి పదార్థాలు, అధిక కొవ్వు ఉన్నటువంటి వేపుళ్ళు, నూనె పదార్థాలు కొందరిలో కడుపు మంటను పెంచవచ్చు. అలాగే టీ, కాఫీ, చాక్లెట్లు, శీతల పానీయాలు కూడా కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. మీకు ఏ పదార్థం తిన్నప్పుడు మంట పెరుగుతుందో గుర్తించి వాటిని తగ్గించుకోవటం మంచిది. ఇక భోజనం చేసే పద్ధతి కూడా చాలా ముఖ్యం. ఒకేసారి కడుపు నిండా ఎక్కువగా తినకుండా మితంగా తినండి. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినండి. భోజనం చేసిన వెంటనే పడుకోకండి. కనీసం 2 నుంచి 3 గంటల తర్వాతే పడుకోవటానికి ప్రయత్నించండి. రాత్రి భోజనాన్ని నిద్రకు చాలా దగ్గరగా చేయకండి. తగినంత నీరు తాగండి. మీ శరీరానికి అనుగుణంగా ప్రతిరోజు నడక వంటి వ్యాయామం చేయండి. మీరింతవరకు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం విన్నారు.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి.

0: 2027 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: దేఖభాల్ పరివార్ కా సహయోగ హీ కర్తే థే, ఛోటే ఛోటే చీజో కే లియే దూసరో కే ఉపర్ నిర్భర్ కర్తే థే, లేకిన్ ఆజ్ వో ఆత్మ నిర్భర్ బన్ గే, దూసరో కా భీ ఓ సహారా దేనే వాలే బన్ గే. ఏ కేవల్ ఉన్కే ఇన్కమ్ నహీ హై, పరివార్ కే ఇన్కమ్ నహీ హై, ఏ దేశ్ కా సమృద్ధి, దేశ్ కా ఆర్థిక సమృద్ధి, దేశ్ కా మహిళాం కో వికాస్ భీ ఏ సమాహిత హై.
0: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేలోని కుసోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్బంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కీ సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కీ ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
0: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు

0: సర్జికల్ స్టైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
1: కాన్ఫరెన్స్ హాస్ ఎ వెరీ రిలెవెంట్ థీమ్ అబౌట్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్ హెల్త్ గ్లోబల్ ప్రొస్పెక్టివ్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ క్లినికల్ ఫ్రంటీరియాస్ ఇన్ గౌమార భృత్య. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
0: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి
1: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను లామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులకి అలాగే రైతు సోదరులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. ఇందులో విస్తరణ విభాగం మరింత కీలకమైంది. అయితే రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ వివరాలు తెలియజేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులే మనతో ఈరోజు ప్రధానంగా ఉన్నారు. డాక్టర్ రామచంద్రరావు గారు నమస్కారం సార్.
4: నమస్తే.
3: ఈరోజు మనం రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, ముందుగా ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి విస్తరణ అంటే ఏమిటి, ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి, రైతులకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
4: మా విశ్వవిద్యాలయానికి 3 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. విద్య, పరిశోధన, విస్తరణ. విద్య అంటే పిల్లలకి విద్య చెప్పటం. తర్వాత పరిశోధన, శాస్త్రవేత్తలు వివిధ అంశాల మీద పరిశోధన చేస్తారు. తర్వాత ముఖ్యంగా విస్తరణ, పరిశోధనలో వచ్చిన ఫలితాలని రైతులకు చేరవేయటం, వారికి చక్కగా మేలైన యాజమాన్య పద్ధతులు, వంగడాల గురించి కానీ అన్ని సాంకేతిక పద్ధతులు అన్నీ కూడా తెలియచేయటం. తర్వాత రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించుకునేలా చేయటం. తర్వాత రైతుల దగ్గర ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి మళ్ళీ తిరిగి శాస్త్రవేత్తల దగ్గర తీసుకురావడం, ఇదంతా కూడా విస్తరణ బాధ్యత అండి.
3: సార్, ఈ సేవలన్నీ కూడా రైతులకు చేరవేయడానికి ఈ విస్తరణ విభాగం, ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.
4: మా దగ్గర అండి విస్తరణ వచ్చేటప్పటికి ప్రధానంగా కేవీకేలు అని ఉంటాయి, 13 ఉన్నాయి రాష్ట్రంలో.
3: కేవీకేలు అంటే సార్
4: కృషి విజ్ఞాన కేంద్రాలు. మనకి 1970లోనే స్టార్ట్ అయింది. దేశం మొత్తం మీద కూడా దాదాపు 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక కేవీకే అన్న కాన్సెప్ట్ తో ఇది ముందుకెళ్తుంది. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే మనకి 23 కేవీకేలు ఉన్నాయి. దానిలో యాంగ్రూ కింద మా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద 13 కేవీకేలు ఉన్నాయండి. తర్వాత 13 డాట్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇదివరకు ఏరువాక కేంద్రాలని మనం చెప్పేవాళ్ళం. 1998లో ఏరువాక కేంద్రాలు అనే ఒక కాన్సెప్ట్ ని అప్పటి వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ఐవి సుబ్బారావు గారు తీసుకొచ్చారు. అట్లా ప్రతి జిల్లాకి 5 ఏరువాక కేంద్రం గానీ ఒక కేవీకే గానీ ఉండేటట్లు చూసుకుని మన 28 జిల్లాల్లో మాకు ఇప్పటికీ 26 జిల్లాల వరకే విస్తరణ కేంద్రాలు ఉన్నాయి. ఒక కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం అలా మార్కాపురానికి ఎటువంటి విస్తరణ కేంద్రం లేదు. వాటి కూడా ఏదన్నా అరేంజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం
3: సార్. అయితే

0: ఏపీకే డాట్ సెంటర్ యొక్క ఉద్దేశాల్లో ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి? రెండు వేరు వేరు కదా, ఏమిటి?
1: మనకి కేవీకే కనుక తీసుకున్నట్టుగా వీటి కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు. ఇవి రైతు పొలాన్నే ప్రయోగశాలగా మారుస్తాయి. తర్వాత రైతు పొలాల్లో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తాయి. అంటే కొత్త వంగడాన్ను లేకపోతే కొత్త యాజమాన్య పద్ధతిను రైతు కళ్ళ ముందులే చూపిస్తాం. వివిధ వృత్తుల్లో నైపుణ్య ఆధారిత శిక్షణ ఇస్తాం. క్షేత్ర సందర్శనలు, చీరు సంచుల ప్రదర్శనలు, క్షేత్ర పరిశీలనలు చేపడతాం. రైతులకే కాదు, మహిళలకు, గ్రామీణ యువతకు, చదువుకొని ఉపాధి లేని యువకులకు ఆదాయాన్నిచ్చే వృత్తులలో శిక్షణ ఇస్తాం. వివిధ పంటల సాగు విధానాలపై కరపత్రాలు, వీడియోలు తయారు చేసి ప్రదర్శిస్తాం. అంతేకాదు విత్తనోత్పత్తి, నారు మొక్కల ఉత్పత్తి చేపట్టి నాణ్యమైన విత్తనాన్ని, నారు మొక్కలను రైతులకు అందిస్తాం. ఇవి ప్రధానంగా కేవీకేలు అండి. అలాగే వాళ్ళకి డిమో యూనిట్స్ అని కూడా ఉంటాయి. అంటే మన వర్మి కంపోస్ట్ యూనిట్ కానీ, లేకపోతే నారు మొక్కలను పెంచుకునే విధానాలు కానీ, పుట్టగొడుగుల పెంపకాలు, ఇలాంటి డిమో యూనిట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ ఫామ్ కూడా ఉంటుంది, అక్కడ క్రాప్ మ్యూజియం కూడా ఉంటుంది. అంటే అక్కడికి రైతులను తీసుకెళ్లి వాళ్ళకి చూపించి కూడా కన్విన్స్ చేయడానికి ప్రాక్టికల్గా అనే విధానం ఉంటుంది. అలాగే డాట్ కేంద్రాలు జిల్లా స్థాయిలో సమన్వయ కేంద్రాలుగా ఉంటాయి. వీటిని ఏరువాక కేంద్రాలు అంటారు. 1998లో ఈ కాన్సెప్ట్ మా యూనివర్సిటీ తీసుకొచ్చింది. రైతు సేవ కేంద్రాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, ఇతర శాఖల సమన్వయంతో, వివిధ శాఖలు ఉంటాయి కదండి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఆత్మ, అల్లై డిపార్ట్మెంట్స్, ఆర్టికల్చర్, వీటన్నిటితో సమన్వయం చేసుకుని వీరు సమాచార వ్యవస్థను సమన్వయపరచడం ద్వారా వారందరి సమన్వయం చేసుకుంటూ వీరు లైజనింగ్ చేస్తారు. దీనివల్ల శాస్త్రవేత్తలు, రైతులు, గ్రామ విస్తరణ అధికారుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి.
0: సరే, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే ఒక రైతుకి పొలంలో ఏదైనా సందేహం వచ్చింది, ఒక పురుగు పడింది, తెగులు సోకింది, అప్పుడు అతను వెంటనే శాస్త్రవేత్తను సంప్రదించే మార్గం మనకు విస్తరణ విభాగం ద్వారా ఏ విధంగా చూపిస్తున్నాం?
1: మాకు ఫార్మర్ కాల్ సెంటర్స్ అని ఉంది. ఫార్మర్ కాల్ సెంటర్ కి నెంబర్ గనక ఉచితంగా ఫోన్ చేసినట్లయితే, నెంబర్ ఇప్పుడు చెప్తాను మీకు, 1800 425 0430 ఈ నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే తమ సందేహాలను శాస్త్రవేత్తలతోనే నేరుగా మాట్లాడి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు. అలాగే డిపార్ట్మెంట్ లో కూడా మనం తీసుకున్నట్లయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అని గన్నవరంలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారికి కూడా ఫోన్ చేయొచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 155251 గన్నవరం. వీరికి కూడా ఫోన్ చేసినట్లయితే అక్కడ కూడా సమాచారం వస్తుంది రైతులకు.
0: సార్, విశ్వవిద్యాలయం టైమ్ టు టైమ్ కొన్ని పబ్లికేషన్స్ అవి ప్రచురిస్తుంటుంది కదా, ఇటువంటి ప్రచురణలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి సార్?
1: మాకు ముఖ్యంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అంటారు. దానిలో ముఖ్యంగా మాకు వ్యవసాయ పంచాంగం, ఇది ఉగాది పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ప్రచురించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో రాష్ట్రంలో పండించే వివిధ పంటల సాగు, పశువుల యాజమాన్యం, గృహ విజ్ఞాన శాస్త్రంలో మెలకువలు అన్ని కూడా ఉంటాయి. రైతు సోదరులు ఈ పుస్తకాన్ని ఒక గ్రంథంలాగా దీన్ని అనుసరించినట్లయితే దీనిలో అన్ని సాగు మెలకువలు, పద్ధతులు అన్ని కూడా ఉంటాయి. చీడపీడల యాజమాన్యం కానీ, ఎరువుల వినియోగం గురించి కానీ, నేలను తయారు చేసుకునే విధానం కానించి, పంట విత్తుకున్న కాడించి, ఎరువులు ఎన్నుకునే కాడించి, తర్వాత వెరైటీస్ చూజ్ చేసుకునే కాడించి, ఏ జోన్కి, ఏ మండలకి ఏ వెరైటీ సూటబుల్, ఏ పంటలో ఏ వెరైటీ సూటబుల్, ఇలాంటి అన్ని సమాచారం కూడా మొత్తం దానిలో ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పూర్తిగా ఫాలో అయినట్లయితే వాళ్ళకి తగిన సమాచారం వస్తుంది. ఇదే కాకుండా ప్రతి మంత్ కూడా వ్యవసాయం అనే ఒక మంత్లీ మ్యాగజైన్, మాస పత్రిక అంటాము, దీన్ని కూడా మేము ప్రచురిస్తున్నాము. ఆ నెలలో రైతాంగం చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతులకు ఈ మ్యాగజైన్ తెలియజేస్తుంది. దీన్ని కూడా ఫాలో అయినట్లయితే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వారి పంటలను చక్కగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
0: సార్, అయితే ప్రధానంగా మనకు ఎప్పటి నుంచో రేడియో, టెలివిజన్ అంటే మనకు దూరదర్శన్ ద్వారా ఈ మాధ్యమాలను వినియోగించుకుంటూ విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలని రైతుల వద్దకు తీసుకెళ్తుంది కదా. రేడియో అంటే ఆకాశవాణి, మనకు టెలివిజన్ అంటే దూరదర్శన్. వీటి ద్వారా మనం ఎలా రైతుల వద్దకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు?
1: ఆకాశవాణి అలాగే దూరదర్శన్ వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు కూడా మా విస్తరణలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వ్యవసాయ సూచనలకు, అలాగే వ్యవసాయ పాఠశాల కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక సమాచారం మొత్తం కూడా మా విశ్వవిద్యాలయం అందిస్తుంది. అలాగే దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు, వీటన్నిటికీ అవసరమైనటువంటి నిపుణుల్ని విస్తరణ నుంచి కానీ లేకపోతే పరిశోధన నుంచి కానీ వారి సమాచారం మీకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తున్నాం.
0: తర్వాత చూస్తే సార్, శాస్త్రవేత్తలు అంటే రైతు సోదరులకి రేడియోల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ఎంత చెప్పినా కూడా వారితో నేరుగా మాట్లాడి చెప్పే సందేహాల నివృత్తి వారికి ఎంతో నమ్మకం కలిగిస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే శాస్త్ర

0: శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతుల్ని కలిసి వారికి సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా?
1: డెఫినెట్ గా ఉన్నాయండి. గ్రామ దత్తత కార్యక్రమం అని ఉంటుంది. మా పరిశోధన స్థానాలైనట్టు కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని, కాలేజీలు కానీ, కేవీకేలు, ఇవన్నీ కూడా గ్రామాన్ని దత్తత తీసుకుని ఒక సమూహంగా ఒక వారంలో ఒక రోజు అనుకుని, ఆ రోజు వాళ్ళు వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, మేబీ కీటక శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ప్రొడక్షన్ కు సంబంధించిన వారు కానీ, సాయిల్ సైంటిస్టులు కానీ, వీరందరూ కూడా ఒక సమూహంగా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ రైతుల సమూహంతో చర్చించి వారికి ఉన్న సమస్యలను తెలుసుకుని వారికి అక్కడే డైరెక్ట్ గా సమాధానం తెలియజేయటం, పరిశోధన అంశంగా తీసుకుని వారికి తెలియజేయటం కూడా ఇలాంటి కార్యక్రమం కూడా ఉందండి. దీన్ని గ్రామ దత్తత కార్యక్రమం అంటాం
0: సార్. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయదారులకి, రైతు సోదరులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో మన విశ్వవిద్యాలయం భాగస్వామి ఏ విధంగా ఉంటుంది?
1: డెఫినెట్ గా అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొలం పిలుస్తుంది కార్యక్రమం అనుకోండి, లేకపోతే పొలం బడి కార్యక్రమం, వీటన్నిటిలో కూడా రైతుల సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళకి అక్కడికక్కడే సమాధానాలు తెలియజేయటం, లేకపోతే తర్వాత అయినా తెలియజేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. అలాగే రైతు సేవా కేంద్రాలు, వాటిలో కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారితో కూడా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. అలాగే రైతు సేవా కేంద్రాల్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం అని, దాన్ని రావే ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇదివరకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళను కూడా కేంద్రాలకి అలాట్ చేసి వాళ్ళకి అక్కడ అనుభవం వస్తుంది, అలాగే వాళ్ళు కూడా రైతు సేవా కేంద్రాలు ఏ రకంగా రైతాంగానికి సేవ చేస్తున్నాయని అనుభవం కూడా వీళ్ళు కూడా సాధించుకుంటారు, వీళ్ళు కూడా వారికి హెల్ప్ చేస్తారు. ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.
0: డాక్టర్ రామచంద్రరావు గారు, విస్తరణ సంచాలకులుగా మీరు యూనివర్సిటీకి ఉన్నారు కదా, ఇటీవల విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన నూతన విస్తరణ పద్ధతులు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి సార్.
1: మొట్టమొదటిగా రైతు శిక్షకులను తయారు చేయటం మాది ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దానిలో ఏంటంటే 2-3 మండలాలకి ఉత్తమమైనటువంటి రైతులు 15-20 మంది 2-3 మండలాలకు తీసుకుని వాళ్ళని ఒక పంటలో వివిధ దశల్లో అదే సమూహం మళ్లీ మళ్లీ వస్తుంది, వివిధ పంట ముఖ్యమైన దశల్లో వాళ్లనే మళ్లీ పోగు చేసి వాళ్ళకి పంటలో అన్ని అవసరమైన అంత శిక్షణ కూడా, మెలకువలన్నీ కూడా తెలియజేసి వాళ్ళని శిక్షకులుగా తయారు చేస్తాం, ట్రైనర్స్ గా తయారు చేస్తాం. తర్వాత వాళ్ళనే వాడుకుని మిగతా రైతాంగానికి కూడా వారి ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని, అది మొట్టమొదటిగా. తర్వాత వినూత్నంగా మొన్న అక్టోబర్ 5న కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మంత్రివర్యుల్ని పిలిచి బాపట్లలో పంట కోత అనంతర పరిజ్ఞాన కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అని ఒక కార్యక్రమాన్ని మేము లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళడానికి మాకు ఆలోచన ఉంది. దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియజేస్తాను, ప్రతి మండలంలో ఒక 5 రైతాంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత జిల్లా స్థాయి వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది రైతులు పోగవుతారు. వీళ్ళని వినూత్న రైతులు అంటున్నాం మేము, వారికి నామకరణం చేస్తున్నాము. దీన్ని యాంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అన్నాము. దీనిలో మండలానికి 5 రైతులను సెలెక్ట్ చేస్తాము, తర్వాత జిల్లాకు వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది అవుతారు. 688 మండలాలు ఉన్నాయండి, అంటే దాదాపు 700 అనుకున్నట్లయితే 3500 మంది రైతులని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికి అవకాశం ఇస్తున్నాము. అన్ని సోషల్ గ్రూప్స్ నుంచి తీసుకుంటాము, అలాగే సన్న చిన్నకారు మధ్యస్థ రైతులు పెద్ద రైతులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఆచరణాత్మకంగా ఉండాలి, వాళ్ళు ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు కొత్త సలహాలను గాని సూచనలు గాని తీసుకుని ఆచరించే రైతులు అయి ఉండాలి,
0: తీసుకునేదానికి సిద్ధంగా
1: ఉన్న రైతులనే సెలెక్ట్ చేసుకుంటాం. వీరి ద్వారా మిగతా రైతులకి విస్తరణ కార్యక్రమాలను విస్తరించడానికి ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మా సిబ్బంది కనుక మేము తీసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ లో మా కేవీకేలో గాని డాట్ లో గాని మొత్తంగా తీసుకున్న 200 మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ 200 మంది శాస్త్రవేత్తలు 45 లక్షల రైతు కుటుంబాలకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే చాలా టైం పట్టే అవకాశం, కాబట్టి వీరందరూ సహకారం కూడా తీసుకుని ఒక నెట్వర్క్ లాగా తీసుకెళ్తే 2 సంవత్సరాల్లోనే ఈ 45 లక్షల రైతు కుటుంబాలను చేరటానికి మేము ఒక ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పెద్ద ఎత్తున మేము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా వీసీ గారి డైరెక్షన్ లో మినిస్టర్ గారు కూడా దీనికి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు ఈ పెద్ద కార్యక్రమానికి ఒక కొత్త పేరు ఉండాలని రైతు కోసం అని నామకరణం కూడా చేశారు. అలాగే వ్యవసాయ విద్యాలయం ప్రతి గ్రామానికి వెళ్లి అభ్యర్థి రైతులను పోగు చేసి వాళ్లలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అలాంటి అన్ని కూడా చర్చించి వారికి వ్యవసాయ మాసపత్రికను సంవత్సరం పాటు అందించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి కొత్త విధానాలు, మేలైన యాజమాన్య పద్ధతులు, ప్రధానంగా ఖర్చు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించుకుంటూ ఆరోగ్యకరమైన పంటను పండించుకుంటూ చీడపీడల యాజమాన్యం చేస్తూ నేల స్వభావాన్ని సారవంతాన్ని కాపాడుకుంటూ వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించుకుంటూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ

0: కల్టివేట్ చేస్తూ మంచి దిగుబడిని సాధించి లాభాల బాట పట్టాలనేది మా ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది. అలాగే గిరిజన యువకులు ఉంటారు, వారికి కూడా 15 రోజులకు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నాం. వీటితోడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనకి కొందరు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చున్నారు, వస్తున్నారు. వారు కూడా ప్రతి జిల్లాలో నాలెడ్జ్ ఆన్ వీల్స్ అని, డైలౌట్ అని, ఫోన్ ఇన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా కూడా మేము రైతులకు సేవలు అందిస్తున్నాం.
1: అయితే అందరినీ కలుపుకుని మీరు విద్యార్థుల్ని, రైతుల్ని, యువకుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రైతు సోదరులు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే అటు వినియోగదారులు కూడా కోరుకుంటుంది అదే రసాయన రహిత ఆహారాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ప్రకృతి వ్యవసాయం చేయండి, సేంద్రీయ వ్యవసాయం చేయండి. దీని పట్ల రైతుల ఆసక్తి పెరుగుతోంది కదా, ఈ దిశగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారండి?
0: ఈరోజు మన అంతా కూడా కెమికల్ అగ్రికల్చర్ అయిపోవటం మూలంగా దుష్పరిణామాలను కూడా చవి చూస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎరువులను కూడా రికమెండేషన్ ప్రకారమే వాడండి, మితిమీరి వాడకూడదు, అలాగే పురుగు మందులు కూడా విశేషణ రహితంగా వాడి మన ఫుడ్ ని పాయిజన్ చేయకండి అని కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో కాబట్టి మా విస్తరణ విభాగం నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా గానీ, డేటా సెంటర్ల ద్వారా గానీ రైతులు అవగాహన కల్పిస్తూ వారికి ద్రవ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఘన జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రీయ పద్ధతుల ద్వారా పురుగులు, తెగుళ్ల యాజమాన్యం గురించి వాళ్ళకి క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించడం, శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటేనండి, పెట్టుబడి తగ్గించుకుంటూ భూసారాన్ని కాపాడుకుంటూ, ఎందుకంటే మన నేలలే మన భవిష్యత్తు కాబట్టి ఆ భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామండి.
1: సార్, అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యులు వ్యవసాయంలో చూసుకున్నట్లయితే, అలాగే గ్రామీణ యువత కూడా, ఇలాగా మహిళలకి గ్రామీణ యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: డెఫినెట్ గా ఉన్నాయండి. మనకి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాలని ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నెల్లూరు గాని, ఊటుకూరు, కడపలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. గ్రామీణ యువతకు, మహిళలకు చిరుధాన్యాలు, ఇప్పుడు మిల్లెట్స్ ప్రయారిటీ పెరిగిపోయింది, అంత రైస్ కన్జంప్షన్ తగ్గించి అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమంత్రి గారి కానించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చిరుధాన్యాలని మన ఆహారంలో ఒక భాగంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలకు విలువను జోడించడం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు. నారు మొక్కల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ, కొబ్బరి చెట్టు ఎక్కే పరికరం, ఇలాంటి నైపుణ్యాన్ని వాటికి శిక్షణ ఇవ్వటం, అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామండి.
1: సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు గమనిస్తూ ఉన్నాం, ఏదైతే శాస్త్రవేత్తలు ఎల్నినో అని చెప్తూ ఉన్నారు, అలాగే ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో రైతు సోదరులకి విశ్వవిద్యాలయం ఏ విధంగా అండగా ఉంటుంది సార్?
0: ముఖ్యంగా అండి, ఈ సంవత్సరం కూడా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD వారు ఎల్నినో సంవత్సరంగా డిక్లేర్ చేశారు, మొదటే తెలియజేశారు. మే నుంచి కూడా మేము దానికి కార్యాచరణ ప్రకటించాం. మా యూనివర్సిటీ వర్క్ షాపులు కండక్ట్ చేసింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, క్రియేట్ చేసింది. ఎందుకంటే ఎల్నినో మూలంగా, ప్రభావం మూలంగా మనకి రావాల్సిన నైరుతి ఋతుపవనాలు నుంచి రావాల్సిన వర్షం గానీ తక్కువ పడే అవకాశం ఉంది. పడింది కూడా మనకి 4 నెలలు తీసుకున్నట్టు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు తీసుకుంటే నైరుతి ఋతుపవనాల మూలంగా రావాల్సిన వర్షం పడలేదు సరిగ్గా. దానికి ఎలా మనం ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలి, ఎలాంటి పంటలు పండించుకోవాలి, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే దీనిలో మా VC గారు విద్యార్థుల్ని, అలాగే శాస్త్రవేత్తల్ని, కేవీకే శాస్త్రవేత్తని, డాట్ శాస్త్రవేత్తని అందరిని కూడా భాగస్వాములు చేశారు. ఎల్నినో కంబాట్ టీమ్స్ అని తయారు చేశారు, జోనల్ వైజు, మండల్ వైజు, విలేజ్ వైజు, RSK వైజ్ కూడా. ఎక్కువ లాజీ డెఫిషిట్ ట్రైన్ ఉంది, ఎక్కువ డెఫిషిట్ ట్రైన్ ఎక్కడుంది, RSK లెవెల్లో ఎంత కార్యాచరణ ప్రకటించి వాళ్ళందరినీ కూడా సమూహాలని గ్రామాలకు తరలించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 13 వరకు 11 రోజుల పాటు ఎల్నినో కంబాట్ టీమ్ అనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. వీటికి అవగాహన కల్పించడానికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నాం, వాళ్ళు కూడా ముందే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వాళ్ళని కూడా గ్రామాలకు పంపించాం. దాదాపు 50,000 మంది రైతులకు డైరెక్ట్ గా ఎల్నినో ప్రభావం గురించి తెలియజేశాం. వారికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల నిర్వహణ ఏంటి, నీటి సంరక్షణ ఏంటి, పంటల ఎంపిక ఏంటి, మరి అనుసరించాల్సిన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కూడా కల్పించామండి.
1: సార్, అలాగే ఎక్స్టెన్షన్ విభాగం టైం టు టైం కిసాన్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది, రైతు సోదరులందరినీ ఒక దగ్గర తీసుకుని వచ్చి కిసాన్ మేళాలు చేస్తూ ఉంటుంది. ఈ

0: మేళాల యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి సార్.
1: సార్, మేలైన ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు 6 ఉన్నాయండి. అగ్రో క్లైమాటిక్ జోన్స్ ప్రకారం ఒక 6 ఉన్నాయి మనకి. వాటిల్లో అలాగే పరిశోధన స్థానాలు ఉన్నాయి, దాదాపు 33 ఉన్నాయి. ప్రాంతీయ పరిశోధన స్థానాలు వచ్చి 6 ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు వచ్చి 33 ఉన్నాయి. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఇందాక చెప్పాను మీకు 13 ఉన్నాయి. అలాగే వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫుడ్ సైన్స్ కళాశాలలు, కమ్యూనిటీ సైన్స్ కళాశాల 13 కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో వీలును బట్టి ప్రతి సంవత్సరం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ ప్రదర్శనలు అరేంజ్ చేయటం, రైతు సదస్సులు నిర్వహించడం, రైతులకు కొత్త విషయాలను వివరిస్తాం. ఈ సందర్భంగా కొత్త వంగడాల గురించి, వాటి విత్తనాల గురించి, అందుబాటు గురించి, చీడపీడల యాజమాన్యాల గురించి రైతుకి, శాస్త్రవేత్తకి అనుసంధానం, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని తీసుకుని మేము ఈ కిసాన్ మేళాలు నిర్వహించి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, వంగడాల గురించి, అన్నిటి గురించి కూడా తెలియజేయడం, దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని మేము ముందుకెళ్తాం.
0: డాక్టర్ రామచంద్రరావు గారు, చివరిగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి చెప్పండి సార్?
1: ఈ విస్తరణ సేవలన్నింటినీ రైతులందరూ ఉపయోగించుకోవాలి, మాకు సహకరించాలి, మా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ముఖ్యంగా వ్యవసాయ పంచాంగాన్ని గానీ, వ్యవసాయ మంత్లీ మ్యాగజైన్ వ్యవసాయం గానీ వీటిని ఫాలో అవుతూ, వాటిలో ఉన్న సూచనలు పాటిస్తూ రైతు సోదరులు వారి సోదరులకి, వారి సహచరులకి ఈ విజ్ఞానాన్ని అందిస్తూ మాకు ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ ఫార్మర్స్ గానీ వీరందరూ కూడా మాలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఇదివరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా మాతో భాగస్వామి, వారు కూడా సహచరులకి తెలియజేసే బాధ్యతను కూడా వారు కూడా అప్పగించాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనప్పటికీ పుకార్లు కానీ ఇలాంటివి నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో, మేము అందించిన వాటి మీద నమ్మకంతో, కావాలంటే డెమాన్స్ట్రేషన్ చూసి ఫీల్డ్స్కి వచ్చి, లేకపోతే మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి మేము ఇచ్చిన ఫలితాలను చూసి, క్షేత్ర ప్రదర్శన చేసి, నమ్మి ఆచరించి, ఖర్చులు తగ్గించుకొని, ఆరోగ్యకరమైన పంటను పండించి, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించి దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని, వాళ్ళు కూడా లాభంగా సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను.
0: డాక్టర్ రామచంద్ర గారు, ధన్యవాదాలు అండి. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరుల కోసం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో చక్కగా వివరించారు. రైతు సోదరులు ఇవన్నీ వినియోగించుకుని వారి యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో మంచిగా చేసుకుంటారని, అలాగే మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు.
2: రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు. ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు సుమారుగా 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకి పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తన 15 రోజులకి, 30 నుండి 35 రోజుల దశలో, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకి, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వంగడాలకి 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్టు కనుక కనిపిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. సాధారణంగా బోదలు, కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవ తడులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకి సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతులైన బిందు సేద్యంతో, జంటశాళ్ల పద్ధతిలో గనక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా, అలాగే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త్, ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్?
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివేనెల్లా.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

ఇప్పుడు వినండి, ఆర్యా చిత్రం కోసం పిప్పు పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సురేంద్రకృష్ణ.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట టాక్సీ వాలా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడినటువంటి పాట.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వభూపాల వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

విశ్వాసవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి.

0: సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే కనుక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేరులతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించేవారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించేవారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే, సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ సర్వభూపాల వాహనాన్ని పరిగించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా, చక్కని మందిరములాగా, దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు స్వామివారి యొక్క అవతార విశేషం. ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామివారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
2: కృష్ణ రక్షతునో జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రవో వినిహతః కృష్ణాయ తస్మై నమః.

కృష్ణాదేవ సమర్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమే తదఖిలం హే కృష్ణ సంరక్ష మా. కలియుగ వైకుంఠం

0: శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు, గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్లున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకొని రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు, పరిధులు, నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైత్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతి వాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అనే కులశేఖర ఆళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు. ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇది ముకుందః, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువేదులలో, తిరుమల త్రివేదులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని, చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాజరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క, చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది

మంది రాజులు ఉన్నా, ఎంతమంది చక్రవర్తులు ఉన్నా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయ, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే గనక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయ యాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభరంగా నిశ్చప్రజంగా బల్ల గుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకుని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది, ఏమండి రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు, ఆ అధికారం ఎక్కడది, పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకుల వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్యానగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అనంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్యసంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా ఆధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే ఆ ఆధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత, అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందం వ్రజల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే
మరి

0: పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా నా పాదపోన్మూలన శక్తిరమ శిరోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తరువాత తానేమీ కూడా తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశ దురత్యయ కాల ఉపాత్త దండ హితాయచేచ్ఛాతన్ అనుభూ, అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను లోకములకు హితమును చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి, ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా, ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదేవిధంగా ఐరావతం వచ్చింది, గంగాజలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగాజలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సును ఉంచితే కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగాజలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళలను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి దేవాలయము లాంటి రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళలైనటువంటి శ్రీదేవి భూదేవి పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రానం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాము. అయ్యా అందుకోండి,
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటి ఉంది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే.

0: కరుణాల్ తింగుడల్ వాయువైతాన్ సెలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తిరువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్తడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కండ్రు ఎరిందాన్ వెరుపు. కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాడు, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలొచ్చి త్రాగేవిట. అంతేకాదు తాను మోకాళ్ల మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత తెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు, కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయు తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరదు, దూతగా వెళ్లిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు. మనకి కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు కుండ్రమెడు తపిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు మనకి కన్నెనెన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి కన్నెనెన్ సిరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యుల వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధు జన్ను

0: యణు నరః. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజ లక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే. సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్ రవిహి అనేట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల క్రియాశీల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక సాధికారత అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ

0: స్వయం సహాయక సంఘాలతో అనుబంధమున్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుంబాల అభ్యున్నతికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దేశ అభివృద్దికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి ఆదాయ అవకాశాలను విస్తరించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చని రాష్టపతి పేర్కొంటూ,
1: दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए. केवल आत्मनिर्भर नहीं, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उनके इनकम नहीं है, ये देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఈరోజు సమావేశమై మాట్లాడారు. యువ క్రీడాకారులు తమ అభిరుచిని విజయాలుగా మలచుకుని పతకాలు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్న యువ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 85 పతకాలలో మహిళా క్రీడాకారుల పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత మహిళా క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 38 పతకాలు సాధించడం పట్ల నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని, దేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ,
2: आपने 140 करोड़ देशवासियों को गौरव का मौका दिया है, क्योंकि सबसे बड़ी सफलता और सफलता अगर कुछ होती है तो वो है तिरंगे की शान बढ़ाना. आपने तिरंगे की शान बढ़ाई है, तिरंगे का मान बढ़ाया है, और इसलिए आपकी सफलता केवल आपकी नहीं है, ये देश के కరోడో కరోడో నాగరికోకి సఫలత
0: హై. రక్షణ రంగంలో 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వైమానిక దళం కోసం G-SAT-7C ప్రత్యేక సమాచార ఉపగ్రహ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు భారత నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. G-SAT-7C ఉపగ్రహాన్ని సమకూర్చుకునేందుకు 2500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి అభివృద్ది చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళానికి చెందిన వివిధ వ్యవస్థలు, వనరుల మధ్య సురక్షితమైన, పటిష్టమైన, నిరంతర సమాచార ప్రసార సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా వైమానిక దళం కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చి చెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తరువాత కూడా అదేవిధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనుకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో 686 కోట్ల రూపాయలుగా

0: ఉండగా 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈ రోజు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా పేలుడు సామగ్రిలోని వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో 90% పైగా స్వయం సమృద్ది సాధించినట్టు తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా భారత్ మరింత బలమైన ప్రతిస్పందన ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ऐसा कहा जाता है कि ओनली डेड है सीन एंड ऑफ वार. यह विचार एक और हमें युद्ध की निरर्थकता और उससे होने वाली अपार मानवीय क्षति का एहसास कराता है, तो दूसरी ओर यह भी याद दिलाता है कि युद्ध की संभावनाएं कभी भी पूरी तरह से समाप्त नहीं होती हैं और हमें हमेशा कठिन परिस्थितियों के लिए सदैव तैयार रहना चाहिए. स्ट्रेटेजिक कम्युनिटी में यह माना जाता है कि होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट. ఇసీ తరఫ్ పర్ మై కహతా హూ హోప్ ఫర్ ద పీస్ బట్ ప్రిపేర్ ఫర్ వార్.
0: కేరళ, తమిళనాడు, మాహే, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారిగా మంచు కురిసింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన గ్రీకో రోమన్ విభాగం ఫైనల్ మ్యాచ్లో పురుషుల 55 కిలోల విభాగంలో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో నటుడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి సినిమాల్లోని కొన్ని పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మన ఆకాశవాణి తరపున, ప్రేమైన ఆకాశవాణి శ్రోతలందరి తరపున నటుడు సాయిధరమ్ తేజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నమస్కారం ప్రేమైన శ్రోతలందరికీ, హృదయపూర్వక శుభాకాంక్షలు. వెండి తెరపై తనదైన నటనతో, చలాకీ చిరునవ్వుతో యువతలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15న, అంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. 1986 హైదరాబాద్లో జన్మించిన ఆయన 2014 పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలాగే సుబ్రహ్మణ్యం పర్సేల్, సుప్రీం, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సినిమాల్లోని మధురమైన పాటలతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేమ, స్నేహం, చిల్పితనం కలిగినటువంటి పాటలు యువత మనసుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి కదా. మరి హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం పర్సేల్ చిత్రంలోని పాటలు కూడా సంగీత ప్రియులకు మంచి అనుభూతిని అందిస్తాయి. మరి ఆలస్యం ఎందుకు? ఆ సినిమా నుంచి ఒక మధురమైన పాటను ఆస్వాదిద్దాం. సుబ్రహ్మణ్యం పర్సేల్ సినిమా కోసం రాహుల్ నంబియార్ పాడినటువంటి పాటను ఇప్పుడు మీరు వింటారు. సంగీతం మిక్కీ జేమేయర్.

మీరు వింటున్నారు చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో నటుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన నటించిన సినిమాల్లోని పాటలు వింటున్నారు. శ్రోతలారా, ఒక నటుడి ప్రయాణంలో విజయాలు మాత్రమే కాదు, సవాళ్లు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగటమే నిజమైన విజయం. మరి నటుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి చిత్రం కూడా ఆశలు నిరాశలు పట్టుదల గురించి ఆలోచింపజేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ సినిమా నుంచి మరో చక్కని పాటతో మనసులను మనలను సంగీత లోకంలోకి విహరింపజేద్దామా? మరి చిత్రలహరి సినిమా కోసం సుదర్శన్ అశోక్ పాడినటువంటి పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వినండి చిత్రలహరి సినిమా నుంచి సుదర్శన్ అశోక్ పాడినటువంటి పాట.

మరి మీరు వింటున్నారు ఈనాటి ఇప్పటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి సినిమాల్లోని పాటలు, ఇక మన తదుపరి పాట సుప్రీం సినిమా నుంచి వినోదం ఉత్సాహం చురుకైన నటనతో హీరో సాయిధరమ్ తేజ్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంలోని పాటను కూడా విందాం. మరి సుప్రీం చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడినటువంటి పాట వింటారు. సంగీతం సాయి కార్తిక్, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి మరియు రామజోగయ్య శాస్త్రి.

ఇలా పాటలతో, జ్ఞాపకాలతో, అభిమానులను ప్రేమతో హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. హీరో సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాయి. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం పర్సేల్, సుప్రీం, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి ఎన్నెన్నో చిత్రాలు ప్రేక్షకుల యొక్క మనసుల్ని దోచుకున్నాయి. మరి ఆయన మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించాలని, జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి హీరో సాయి ధరమ్ తేజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఆకాశవాణి తరపున, ఆకాశవాణి వింటున్న శ్రోతలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరింతవరకు ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు మరియు ఆయన నటించిన చిత్రాల్లోని పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 9 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

అలనాటి మధురాలు, గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్. ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్నటువంటి పాట అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల గారు, పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్ గారు, సాహిత్యం ఆత్రేయ గారు

మీరు వింటున్న అలనాటి మధురాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మల్లెపువ్వు. చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి

తదుపరి పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఘంటసాల గారు, సాహిత్యం శ్రీశ్రీ గారు.

పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరు సుందర్రామ్మూర్తి.

మీరు వింటున్న అలనాటి మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల గారు, పి సుశీల గారు మరియు బృందం పాడినటువంటి పాట. సంగీతం కె మహాదేవన్ గారు, సాహిత్యం కుసరాజు గారు

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ఎవరమ్మా వాడెవరమ్మా.

0: మెత్తుకొని తిరిగేవాడు మాదా కవళా.
1: ఇల్లు వాకిలి లేని వాడు బిచ్చ మెత్తుకొని తిరిగేవాడు,
0: ఎగుడు దిగుడు కన్నుల వాడు జంగం దేవరని వాడా, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ.

0: మొగుడావే మొగుడు మొగుడని మురిశావే కులికావే పొగిడావే పిల్లోయ్ నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే
1: కోతలు ఎందుకు కోస్తావే
0: గౌరమ్మో నీ మొగుడెవరమ్మా ఎవరు

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: మీరింతవరకు అలనాటి మధురాలు, గోల్డ్ ఓల్డర్, గోల్డెన్ ఓల్డ్ మెలడీస్, పాత సినిమా పాటలు విన్నారు. అలనాటి మధురాలు, గోల్డెన్ ఓల్డ్ మెలడీస్, పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ బొత్తుల కాషాయ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.

0: కలమ తల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ కళాకారులు బొబ్బూరు వాస్తవ్యులు శ్రీ బత్తుల కాశయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు అనేక నాటకాలను ప్రదర్శించాము అని చెప్తూ వివిధ రంగాల్లో కూడా నాకు అనుభవం ఉందని చెప్తున్నారు. అంటే అటు వ్యవసాయంలో అయితేనేమి, ఇటు కోలాటం విషయంలో అయితేనేమి, అనేక రకాలుగా ఆయన ఒక బహుముఖ కళాకారుడిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఈ కళారంగంలోకి రావడానికి ప్రధాన కారణమేంటి, కళారంగంలో ప్రవేశించడానికి మొదట స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఎవరు, ఆయన గురువు ఎవరు, ఇత్యాది అంశాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి కాశయ్య గారు.
1: నమస్కారం సార్. నమస్కారం
0: కాశయ్య గారు. మరి మీరు చాలా నాటకాల్లో చాలా ప్రదర్శనలు చేసినారని చెప్తూ ఉన్నారు, మరి మనం ముందుగా ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదామా?
1: సరే సార్.

0: ఈ నాటక రంగంలోకి రావడానికి ప్రధాన కారణం ఎవరు?
1: సార్, మాది గుబ్బూరు గ్రామం. పూర్వీకులు కూడా ఈ సంగీత అనుభవంలో అప్పుడు కులుకోవాలన్న భజనలనే ఉండే సార్ పూర్వము. దాంట్లో మా జయజనాయన కూడా కొన్నాళ్ళు ఈ నాటక రంగంలో ప్రవేశించండు. తర్వాత అది మా పెదనాయనకు కూడా వచ్చేసింది.
0: అంటే కళారంగంలో మీ పూర్వీకులు చాలా మంది ఉన్నారు.
1: అవును సార్,
0: మీ తాత ముత్తాతలు అంతా కూడా.
1: ఇది మూడో తరం నుంచి మాకు ప్రవేశం ఉంది. తర్వాత మా పెదనాయన కూడా కళారంగంలో అట్టా జ్యోతిష శాస్త్రంలో పంచాంగం కథా కార్యక్రమాలు కూడా చెప్పేవాడు. అది అంతటగా పోకుండా మా చిన్న ఆయన ఈ కళారంగంలో ప్రవేశించి భారత కోలాటం కట్టె కోలాటం నేర్చుకుని అనేక సాట ప్రదర్శన
0: భారత కోలాటం
1: సార్ అనేక సాట ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు కూడా పొందిన డాకలాలు ఉన్నాయి మా చిన్నాయన గారు. అదే ఉత్తిగా అని కాదు, మాకు ఆల్రెడీ అప్పుడు మా నాయన 60 ఎకరాల పొలం ఉన్నది సార్, గొడ్లు కూడా ఉన్నాయి. ఏ జీతగాన్ని పెట్టు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినారు. నేను 12వ సంవత్సరానికి నాకు చదువు 5వ తరగతి పూర్తి అయిపోయింది సార్. నాకు
0: 5 తరగతులు పూర్తిగా
1: చదివింది సార్. తర్వాత మా అమ్మకు నేను అప్పుడు ఒక్కనే కాస్త జులాయిగా ఉంటూ ఆస్తి ఉంది కనుక పై చదువులు చదివేయడానికి 6 వీడు అప్పుడు ఉండేది సార్ మనకు స్కూలు. అటు పంపిద్దామన్న సమయంలో మా ఊరు అబ్బాయి ఇదే మన రూట్న వస్తూ చదువుకుంటూ మార్కాపురంలో గుళ్ళకమ్మ కాడికి వచ్చి సైకిల్ మీదుగా కిందికి దూకి చనిపోయినాడు సార్. అప్పుడు
0: ప్రమాదవశాత్తు
1: ఆ సన్నివేశం జరిగేటప్పటికి మా నాయన మమ్మల్ని ఇక మార్కాపురం పంపించడానికి వాళ్ళకు మనసొప్పగా నన్ను చదువు ఆపేసి అప్పుడు మా గొర్రెలు కూడా ఉన్నాయి. గొర్రెమడి మా నాన్నమడి పోయేవాడిని కొన్నాళ్ళు. తర్వాత వ్యవసాయంలో దించడం మా నాన్న వాళ్ళు ఏర్పడ్డారు. నేను మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఇటు గొర్రెలు కాస్తూ ప్రవేశం చేసినాము. నాకు 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా ఊర్లో ఏదో నాటకం నేర్చుకోవాలనే ఊహ కలిగి మా పెద్దలు అప్పుడు వేలూరు కొండారెడ్డి గారు, ఏంపాటి పిచ్చిరెడ్డి గారు ఆ ప్రముఖులు ఉండి నాటకం నేర్పాలని మమ్మల్ని ప్రోత్సహించి పిల్లల్ని మమ్మల్ని ఈ సంగీత నాటక ప్రవేశంలో దించినారు. కోలాటంలో మా చిన్న కూడా పాల్పడేవాడిని సార్. పెద్ద పెద్ద పోటీలలో నేను కూడా పాల్గొని పాడటం జరిగింది, వేయించడం కూడా జరుగుతుంది. నేను కూడా నేర్పగలను ఇప్పుడు. దాంట్లో ఇదిగా వచ్చినాము
0: కోలాటంలో కూడా. మరి ఈ కళారంగంలో మొట్టమొదటిగా రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఈ కళారంగంలోకి మీరు వచ్చారు? ముఖ్యంగా కళారంగంలోకి రావడానికి మీకు సహకరించిన మీ గురువు ఎవరు?
1: ఈ మా పెద్దల ప్రోత్సాహంతో 19 తీసుకొచ్చినారు సార్, టి శేషగిరి అని ఆయన తీసుకొచ్చి అప్పుడు కనకతార అనే నాటకం పెట్టారు సార్. అది కనకతార అనే నాటకం పెట్టారు. అది పెద్ద నాటకము. దాంట్లో ప్రవేశం చేసినారు నన్ను కనకసేనుడుగా. ఆయన కుమార్తె రామాంజలి తారగా పెట్టి అప్పుడు మాకు నేర్పి 2 ముండలు నేర్చుకున్నాను సార్. నేర్చి ఆడినాం
0: ఫస్ట్ నాటకం
1: కనకతార సార్. అది బాగా రాణించి మా 4-5 ప్రోగ్రాములు కూడా చుట్టుపట్టు ఊర్లో వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి ఖర్చులు పెట్టి ఆడిచిన డాకలాలు కూడా ఉన్నాయి సార్.
0: వాళ్లే ఖర్చు పెట్టి
1: అన్ని పెట్టి మాకు డ్రెస్ తో కూడా మాకు రూపాయలు లేకుండా ఆడిచినారు. అప్పుడు ఆడేవాళ్ళం, ఆడినాము.
0: కనకతారలో నువ్వు ఏ పాత్ర పోషించావు?
1: కనకసేనుడు సార్.
0: ఈ కనకతార నాటకం నుంచి కనకసేనుడు పాత్రను మీరు పోషించారు కాబట్టి అందులో ఒక డైలాగ్ తో కూడిన ఒక పద్యం చెప్పండి.
1: చెప్తాను సార్. అప్పుడు దీని స్వభావం కనకసేనుడు అంటే ఉదయసేనుడు క్రూరసేనుడు అన్నదమ్ములు. ఆ ఉదయసేనుడు భార్య మీద క్రూరసేనుడు అగాయత్యాన్ని పాల్పడ్డాడు. ఆమె ఎన్నుకోని సందర్భంగా ఆమె భర్తను చంపి కొడుకును బిడ్డను చంపుతాను నాకు లొంగకుంటున్నాయని మమ్మల్ని ఆయన భటుల చేత అడవి తీసపోయి చంపేయడానికి ప్రయత్నించినాడు సార్. చిన్న వయసు 10-12 సంవత్సరాల లోపల ఉన్నాయి. అప్పుడు ఆయన భటులు తీసుకొచ్చి అడవిలో నరికేటప్పుడు ప్రాధాన్యపడి ఈ విధంగా వాళ్ళను కోరడం జరిగింది సార్. అందులో ఒక పద్యం సార్ ఇది. మమ్ము వధింపకుండా విడువుడి మీకు శతకోటి నమస్కారములు. పాపలకి

0: మహారాజు. మహారాజు అయితే అతని వేశ్యాలు లోలుడై వేశ్య వ్యామోహంలో పడి రాజ్య సర్వస్వాన్ని భార్యను పిల్లల్ని విడిచిపెట్టి అంత అయిపోయిన తర్వాత అడుగు పెట్టినాడు సార్. అడుగు పెట్టి తిండి తిండి లేక కట్టను బట్టలేక ఉండని ఇల్లు లేక దేశించారని తిరిగి అడుక్కుంటూ బతుకుతున్నాడు. కొన్నాళ్లకు అదే వేశ్య ఇంటికి అతను చేరినాడు. చేరి ఆమెను ప్రాధేయపడి అప్పుడు అమ్మా కవలమేయండి, నన్ను కనికరించండి, నిన్నుళ్ళు భిక్ష ఎత్తుకుంటూ అప్పుడు ఆమె కూడా చిరాకు కొట్టి చీకొట్టింది ఆయన్ను. అప్పుడు ఆమె ప్రాధేయపడి అమ్మా కాంచనమాల, కూడు తిని నేటికి నేను 3 నాళ్ళు ఎన్నమ్మంత అన్నం పెట్టమని ఒక పద్యం చదివినాడు సార్.
1: ఒక పద్యం, అందులో డైలాగ్ తో కూడిన ఒక పద్యం చెప్పండి.
0: అమ్మా

0: తర్వాత మదన కుంభిని యుద్ధం అనే నాటకం మాకు అదే గురువు సార్. మాకు
1: మదన కుంభిని యుద్ధము అనేది నాటకము అసలు ఎవరికి సంబంధించింది? అది
0: కాటమరావు చరిత్ర అంటారు సార్. దాన్ని అప్పుడు మదన కుంభిని యుద్ధంలో శేషగిరి గారే వరుసల నాటకాలు, ఆయన కూతురు గంగాభావానికి ఆడేది. గంగాభావాని పెద్దమామకిద్దరు వాళ్ళు మాకు సహకరించినారు. మేము ఈ మదన కుంభిని యుద్ధంలో కాటమరాజు ఆడినాడు సార్ నేను.
1: అసలు కాటమరాజు నాటకం అంటే ఎవరి గురించి చెప్తుందంటారు?
0: కాటమరాజు రాజు వంశ చరిత్రగా వచ్చి 74 వంశం అయింది అది లాస్ట్ కు, మూడు యుగాల గురించి. లాస్ట్ కు కాటమరాజు నానోలు ఐదుగురు, ఎలనూక రాజు, నల్లనూక రాజు, పోడు రాజు, పెద్ది రాజు, సింహాద్రి రాజు. ఆ నేపథ్యంలో వాళ్ళు ఆవుల సంతతి అద్భుతంగా పెరిగి దేశవ్యాప్తంగా నెల్లూరు భూములు ఎన్ని మేపి లాస్ట్ కు ఈ కాటమరాజు మల అనేటువంటి ఏనోతలు చేరినారు సార్. ఆవుల మేతలు లేక ఇదై అట పల్నాటి పర్వతాలలో గృహాలలో కూడా మేపి లాస్ట్ ఊరు చేరిన తరుణంలో ఆయనకు పెద్దిరాజు అనేటువంటి వాడికి పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఇంత కదమ నలుగురికి ఉన్నారు. ఈ పెద్దిరాజే దాంట్లో మూడవాడైతే సార్, కానీ పెత్తనం ఆయింది. అప్పుడు వాళ్లకు పాండవులకు శ్రీకృష్ణుడు ఎంతో పల్లికొండ అనేవాడు బావ సార్, ఆయన
1: పల్లికొండరాయలు,
0: పల్లికొండరాయుడు అనేవాడు. అయితే పిల్లలు లేకుండా అప్పుడు ఒకనాడు భార్య, మనకు పిల్లలు లేరు, మనం ఏదో దేవుని కొలుచుకోవాలా మేము అనే ప్రయత్నించినప్పుడు ఆయన నేను రానంటే భార్య పెడబడి చేసినప్పుడు అప్పుడు ఆవుల ఇటు పంచుకొని వాళ్ళు కాటకోటేశ్వరుని కొలుచుకున్నారు వెళ్ళిపోయి. అప్పుడు కాటకోటేశ్వర స్వప్నంలో వచ్చి నీకు సంతతి ఇస్తానని కాటమరాజు పెదమాదేవిని ఒక ఆడ సంతతి ఒక ముఖ సంతతి కలిగినారు. ఆయనే కాటమరాజు పాపం అమ్మను. అప్పుడు ఈ కాటమరాజు చరిత్ర ఈ నాటకం నేర్చుకోవాలని పుట్టుబట్టినప్పుడు ఈ నాటకం ప్రవేశించినారు కాటమరాజు చరిత్ర. అప్పుడు దాంట్లో నేను కాటమరాజు కానివ్వండి,
1: కాటమరాజులో ఒక మంచి డైలాగ్ తో కూడిన పద్యం చెప్పండి.
0: అప్పుడు కాటమరాజు 14 సంవత్సరాల కుర్రవాడు, వాళ్ళ నాయన పెద్దిరాజు, మదన కుంభిని అనేవాడి చేతులు చనిపోయినాడు.
1: పెద్దిరాజు
0: చనిపోయిన అంటే మరణ వార్త విని ఆ బట్టలు తీసుకొచ్చి చెప్పగానే నేను పోయి మా నాయన చెప్పిన సంపాదన ప్రతిజ్ఞ చేసినాడు. తల్లి ఎంత వారించినా వినలేదు, వినకుండా ఆమె ఆజ్ఞ తీసుకుని పోయినాడు. పోయి శవాల గుట్టలు పడి ఉన్నాయి అన్న వాళ్ళ నాయన కొనుక్కోలేక వెతుకులాడుతుంది. అప్పుడు మా కులదైవం గంగ ప్రత్యక్షమై అతని దగ్గరికి వచ్చి ఎవరు నాయన అంటే నా చరిత్ర ఇదమ్మా, నేను పలానా

0: నీకు ఇద్దరిని పోతున్నాను పరాని, వాళ్ళకైతే రాజు ఎందుకంటే వాళ్ళకైత రాజు ఎక్కడ నాయన, నువ్వెక్కడ, నీకు వాడికి ఏం పోలిక, నీ చేత కాదని హేళనగా మాట్లాడింది సార్. అప్పుడు హేళనగా మాట్లాడితే కాటమరాజు కోపద్యుత్తుడై, మీరు నన్ను బారునిగా చూస్తున్నావు, ఇంకా వినమని
1: ఆ సందర్భంలో
0: అతని పద్యం పాడిండు. ఏమనుతున్నారు గంగాభావని, నన్ను చిన్నవాడినిగా భావించి ఇంత సునగనగా మాట్లాడటం నీకు భావ్యం కాదు, నా ప్రతిజ్ఞ విను. జనను తప్ప

0: తర్వాత మళ్ళా కొత్త నాటకం ఈ రాయభారము చింతామణి హరిశ్చంద్ర గవ్యోపాఖ్యానము రామాంజనేయుని ఇవన్నీ అనే కానీ మళ్ళీ కొత్త నాటకాలు ఎత్తుకున్నారు సార్. మాకు కొత్త నాటకాలు అడిగి ఎత్తికి తులసి జలంధర నాటకం పెట్టాను. తులసి జలంధర నాటకం పెట్టినప్పుడు దాంట్లో కూడా మెయిన్ పాత్ర నేను ఆడినవండి సార్. నేను జలంధరుడు వేసినాను అంటే తర్వాత ముగ్గురు జలంధరులు వేసినారు దాంట్లో పెద్ద పాత్రది. లాస్ట్ ఉద్దేశంలో
1: హరిశ్చంద్రలాగా నాలుగు హరిశ్చంద్ర
0: నలుగురు హరిశ్చంద్రులు హరిశ్చంద్ర నాటకం ఎంతో ఈ జలంధర నాటకం అంటాయి. దాంట్లో కూడా నేను పాల్గొని నాకు ప్రవేశం చేసి తులసి జలంధర కూడా జలంధరుడికి వేసినాను.
1: తులసి జలంధర్ అంటే ఎవరికి సంబంధించిన నాటకం ఇది?
0: పరమేశ్వరుడు జలంధరుడు. పరమేశ్వరుడి గురించి జలంధరుడు ఘోర తపస్సు చేశాడు సార్. ఆయన ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకోమన్నాడు
1: శివుడు.
0: శివుడు ఆ దుర్మార్గుడు ఏం చేసినంటే మహాతల్లి ఆ పార్వతిని చూసి కళ్ళు ఓర్వలేక నీ సతనీయమన్నాడు సారుడు. ఆయన మాట తప్పకుండా ప్రత్యక్షమైండు కాబట్టి నిస్తాను గాని నువ్వు ఆమెను వల్లకూడదు తాకకూడదు నిర్బంధకూడదని ఆయన పరమేశ్వరుడు
1: షరతులు పెడతాడు.
0: షరతులు పెడతాడు ఆ షరతులు ఒప్పుకోక ఇతడు అప్పుడు వాడు ఆర్ద్రుడై పరమేశ్వర ఏమడుతున్నావు ఏమడుతున్నావు పరమేశ్వర దయతన ముట్టదగదంటివి కా పరమేశ్వరా

0: మరి ఆ తర్వాత మీరు ప్రదర్శించిన నాటకాల్లో ప్రధానమైనది ఏ నాటకం అంటారు
1: సార్? ఆ నుంచి వచ్చిన తర్వాత బ్రహ్మంగా నాటకం.
0: బ్రహ్మంగా నాటకం కూడా నేర్చుకున్నారు.
1: బ్రహ్మంగా నాటకం తర్వాత అదే సార్తో మాకు గయోపాఖ్యానం కూడా ఆడిచ్చిండు. అంతలకి ఆయన వృద్ధాప్యంలో కూర్చుండు. మా ఊర్లో సుమారు దగ్గర దగ్గర 10-20 సంవత్సరాలు దాకా మేము ఇల్లు కూడా కట్టించినాం
0: ఆయన కోసం.
1: ఆయన కోసం ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా సంగీతం అంటూ ఆయన దగ్గర నేర్చుకున్నా. తర్వాత ఈ చిన్నకాయని రాగసముద్రం ఆయన ఆయన దగ్గర కాటిషీను అవి కొన్ని నేర్చుకున్నా. జనరల్ గా కొన్ని నేర్చుకున్న పద్యాలు వాళ్ళ అన్నకాడ కొంత. తర్వాత మళ్ళా మా గురువు గారు లోనాల కోటి వీరాచారి

పెద్ద ఆయన, అక్కడికి పోయి ఆయన దగ్గర కూడా కొంత విద్యాభ్యసించిన వాళ్ళ కొడుకు నాగార్జున గారు. ఇప్పట్లో మేము ఫీల్డ్ లో అన్ని నాటకాలు ఆడుతున్నాం సార్, ఊరూరా హరిచంద్ర గాని, గవ్యపాఖ్యానం, రామాంజన యుద్ధం, చింతామణి, ఈ నాటకాలన్నీ కూడా నాకు ప్రవేశం ఉండేది ఆడుతున్నా. పిల్లలు లేని సందర్భంగా మృఖండ మహర్షి ఘోరంగా ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు సార్. తపస్సు చేసిన నిమిత్తం ఆయన ఆవిషగల 16 ఏళ్ళ కుమారుడు కావాలన్న, దుర్మార్గుడైన 100 ఏళ్ళు ఆవిషగల కుమారుడు కావాలంటే అప్పుడు మృఖండ మహర్షి సౌమ్యుడైన కీర్తి ప్రతిష్టలు తెచ్చే ఒక కుమారుడు 16 ఏళ్ళైన సార్లని వరం తీసుకున్నారు. కొడుకు 16 సంవత్సరాలు పూర్తయినాయి కదా, మనం చేయగలిగినది ఏముండదు, మరి ఆవిషి లేదని బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు మృఖండ మహర్షి భార్యను ఓదార్చి ఈ పద్యం పాడిన సార్. దేవి ఓరు నిల్లుము, దేవి ఓరు నిల్లుము, కలుగ కయుత కాలమున గల్గిన కలుగ కయుత కాల

0: పైగా కోలన్న కూడా చెప్పేవాడిని నేను, చాలా చాట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చినాను పెద్ద పెద్ద తిరునాళ్ళలో. ఇప్పుడై నేర్చుకునే వాళ్ళు కనుమరుగా ఇప్పుడు డెక్కు కోలనలు వచ్చింది ఆడులు చెప్పేయి, దానికి జనం ఉత్సాహంగా వెళ్తున్నారు, మమ్మల్ని ఆపడుచుకునేవాళ్ళు, మేము ఇప్పుడు చెప్పేది లేదు.
1: సంగీతం నేర్చుకోవాలంటే చాలా మందికి ఇష్టం ఉంది, కానీ దాని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకునే వాళ్ళు ప్రస్తుత తరుణంలో యువత చాలా వరకు కూడా ఈ డీజే సంగీతం వైపు మరలి శాస్త్రీయ సంగీతానికి దూరం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సంగీతంలో బాగా రాణించాలి అంటే, యువత ఈ సంగీతాన్ని బాగా నేర్చుకుని మరి వారు కూడా ప్రదర్శన చేయాలి అంటే కళారంగం ఎట్లా ఉండాలంటారు?
0: కళారంగానికి పూర్వమున్న వైభవం లేదు సార్. ఇప్పుడు రాను రాను రాను కళారంగం క్షీణించింది. కళారంగానికి చేయూతనిచ్చి ముందుకు సాగే విధంగా దాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ ఆధారణ లేదు. ఊర్లో కూడా ఇప్పట్లో డెక్కులు షెల్లులు వచ్చిన తర్వాత కళారంగంలో ఈ నాటకాలు కొంత ఉన్నది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈ కళారంగంలో కూడా నేర్చుకునే వాళ్ళు అర్థమైపోయినారు సార్,
1: తక్కువైపోయినారు.
0: నేర్పేవాళ్ళు గురువులు ఉన్నా నేర్చుకునే వాళ్ళు లేరు ఆధన. అప్పుడు మా తరం అంతా ఇప్పటిదాకా నెట్టుకొచ్చి బాగానే ఆడినారు, అందరిని ప్రదర్శించడం సంతోషపరిచారు. వాళ్ళు కూడా మనల్ని పొంది మాకు కూడా కొంత సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపేయగలబట్టే మేము ఇంత నేర్చుకొని ఆడగలిగినాం. కళ నేర్చుకుంటే అట్ట ఆరోగ్యపరంగా ఇట్ట మనిషికి విలువ పరంగా కూడా సంగీతం అంటే ఒక కళాకారుని గౌరవించే విధ విధానాలను అది వేరు సార్. ఆ కళారంగంలో రాణిస్తేనే అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది. అది నేర్చుకుంటే దాని మీదనే ఉండమని చెప్పట్లా. కళారంగం నేర్చుకుంటూ నువ్వు వ్యవసాయం చేయి, చదువుకు, ఇంకా ఉద్యోగాలు సంపాదించు, ఏ వ్యాపకం చేసినా కళారంగం కూడా ఒకటి ఉంటే అది ముఖ్యంగా కళారంగంతోనే మనం ఈ సినిమాలు నాటకాలు భజనలు కోలనాలంటే కళ,
1: ఆ కళలో నుంచి పుట్టినాయి,
0: ఆ కళలో నుంచి పుట్టినాయి. ఇది వరకు తెనాలలో పుట్టింది సంగీతం, ఇప్పుడు సర్వవ్యాప్తంగా అన్ని మూలలు వ్యాపించింది. కానీ ఈ కళను ఆదరించే వాళ్ళక కళ కనుమరుగైపోతుంది సార్. ఇప్పుడు ఆకాశవాణి కేంద్ర డైరెక్టర్లు మహానుభావులు వాళ్ళు కొంత కొంత మాలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి ఈ కళారంగాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి కాశయ్య గారు.
0: నమస్తే. నమస్తే సార్.
2: మీరింతవరకు రంగస్థలి ఈనాటి కార్యక్రమంలో కళారంగంలో నాను

అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ బొత్తుల కాషయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు జానపద గేయాలు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సి పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. అంతేకాకుండా మరికొన్ని జానపద గేయాలు కూడా వింటారు.

మీరింతవరకు జానపద నంజని కార్యక్రమంలో శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు జానపద గేయాలు.

శ్రీకృష్ణుడు శృంగార పురుషుడు. అతను తన ప్రేమను అందరి భార్యలకు సమానంగా పంచాలంటాడు. కాని సత్యభామ శ్రీకృష్ణుని ప్రేమంతా తనకే సొంతం కావాలంటుంది. అందుకే ఓ కాంతతో ఏకాంతంగా గడిపి ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు తీయనంది. అందుకు కృష్ణుడు ఇలా అంటున్నాడు.

యానాదులు రాత్రిపూట సరదా చేసుకుంటారు, సంబరంగా నృత్యం చేస్తారు. పాము కోసం యానాది పిల్లను పిలుస్తూ ఇలా పాడుకుంటారు.

నాగులు మామ అంటే అమితమైన అభిమానం ఉంది ఆ కన్నెపిల్లకు. ఆ కన్నెపిల్ల అతన్ని వలచి వలపించుకుని గడుసుగా తన వెంట తిప్పుకుంది. ఆ పిల్లను చూసుకుంటూ ప్రతిరోజు కాలు జారి క్రింద పడటమే వాని పని. ఆ వైనాన్ని చూసి ఆ కుంటి పిల్ల ఎగతాళి చేస్తూ ఉంది. ఎలా